శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు 2026వ సంవత్సరం జూలై నెల 2వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 9 సెకండ్లు. శుభోదయం.

ఈ పద్యము ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి అనే గ్రంథంలోనిది. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండడం, వాటిని ఎదుర్కొని నిలబడడం, సంపదలు కలిగినప్పుడు ఊర్పుతో ఉండడం, రాజసభలలో వాక్చాతుర్యం ప్రదర్శించడం, యుద్ధంలో భుజబలం చూపుట, కీర్తిని పొందుటయందు అనురక్తి కలిగి ఉండుట, విద్య నేర్చుటయందు మిక్కిలి వాంఛ కలిగి ఉండుట అనునవి గొప్పవారికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణాలు. ఆపదలు చుట్టుముట్టిన వేళ ధైర్యంగా వ్యవహరించాలి. ఆపద నుండి బయటపడే మార్గం అన్వేషించాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. రామాయణంలో సీతాదేవి పాత్ర ద్వారా ఆపదలలో ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. శ్రీరామ లక్ష్మణులు లేని వేళ భిక్షుకు రూపంలో వచ్చి సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. లంకానగరంలో అశోకవనంలో భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య బంధిస్తాడు. శింసుపావృక్షం కింద సీతాదేవి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలు నిన్ను తినేస్తాం, చంపేస్తాం అంటూ సీతాదేవిని భయపడతారు. రావణుడు క్రూరమైన మాటలతో బాధిస్తాడు. అయినా సీతాదేవి ఏమాత్రం భయపడక గడ్డిపరక అడ్డుగా పెట్టి రావణుడితో మాట్లాడుతుంది. రాముడు వస్తాడని, తనను కాపాడతాడని విశ్వసిస్తుంది. శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడి లంకను ముట్టడించి రావణ సంహారం చేసి సీతాదేవికి తనపై గల నమ్మకాన్ని నిలబెడతాడు. సీతాదేవి స్వభావం ద్వారా ఆపదలు వచ్చిన వేళ భయపడరాదని, ధైర్యంగా ఎదిరించాలని తెలుస్తోంది. ఆజి బాహాపటు శక్తియున్ అనగా హనుమ యుద్ధాలలో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించుట. హనుమ ఎంత గొప్ప బలవంతుడైనప్పటికీ, బ్రహ్మాది దేవతల వరాలు పొందినప్పటికీ, ఎందరో రాక్షసులను సంహరించినప్పటికీ తనకు గల శక్తి అంతా రామానుగ్రహమని భావించి శ్రీరాముని పాదాలను సేవించాడే తప్ప గర్వం ప్రదర్శించలేదు. భూపసభాంతరాలమున పుష్కల వాక్ చతురత్వము అనగా రాజసభలలో గొప్పగా మాట్లాడి మెప్పు పొందుట. పెరియాళ్వారుగా కీర్తించబడే విష్ణుచిత్తుడు అనే వైష్ణవుడు పరమ భాగవతుడు. ఆయన వటపత్ర సాయిని శ్రీహరిని అనన్య భక్తితో ఆరాధించేవాడు. శ్రీహరి ఆదేశం మేరకు పాండ్యదేశ రాజసభలో శాస్త్ర చర్చలలో పాల్గొని అందరినీ ఓడించి బంగారు వరహాలు, వజ్రవైడూర్యాలు కానుకగా పొందాడు. విజయందు వాంఛాపరివృద్ధి అనగా విద్యలను నేర్పుటయందు మిక్కిలి ఆసక్తి ఉండుట. రాక్షస గురువైన శుక్రాచార్యుడు తన వద్దకు విద్యను నేర్చుకున్నట్టుకు వచ్చిన దేవగురు బృహస్పతి కుమారుడైన కచుని ఆదరణతో శిష్యునిగా స్వీకరించి విద్యాదానం చేశాడు. ఈ విధంగా దివ్య పురుషులు సమాజానికి మేలు చేసే సద్గుణవంతులుగా వ్యవహరించారు, సమాజానికి మేలు చేశారు. సంస్కృతంలో భర్తృహరి, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి, వేమన, బద్దెన వంటి ఎందరో కవులు రచించిన నీతిపద్యాలు పాఠశాల స్థాయిలో బోధిస్తున్నారు. ఇటువంటి నీతిపద్యాల సారాన్ని నేటి కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో సుప్రసిద్ధమైన సాఫ్ట్వేర్ సంస్థలు తమ ఉద్యోగులకు వ్యక్తిత్వ నైపుణ్య వికాస తరగతులలో బోధిస్తూ ఉద్యోగుల మనోవికాసానికి కృషి చేయడం ముదావహం.

0: మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మొక్కజొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నను మనము ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగానూ, పేలాలు, తీపికండే, అలాగే కాయగూర రకంగానూ ఉపయోగించుకోవటం జరుగుతోంది. మన రాష్ట్రంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు ఉంది. ఉత్పత్తి 24.98 లక్షల టన్నులుగా చెప్పుకోవచ్చు. అలాగే దిగుబడిని చూసుకున్నట్లయితే

0: హెక్టారుకు 7064 కిలోలుగా నమోదు చేయబడుతూ నంద్యాల, బాపట్ల, విజయనగరం, ఏలూరు అలాగే గుంటూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేపడుతూ ఉంది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రకాల గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా DHM 111 అనే రకం 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 25 నుండి 30 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకంగా చెప్పుకోవచ్చు. ఇది ఆకు ఎండు, కాండం కుళ్ళు అలాగే కంకి ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండి మేలిన పశుగ్రాసంగా కూడా పనికొస్తుంది. తర్వాత DHM 113 ఇది 105 నుండి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 28 నుండి 30 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చు దీర్ఘకాలిక రకం, ఖరీఫ్కు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇది కొంతవరకు కాండం తొలచు పురుగు అలాగే పూత తర్వాత వచ్చే కాండం కుళ్ళ తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 115 ఇది 85 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒక ఎకరాకు 26 నుండి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది స్వల్పకాలిక హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు. ఇది చూడటానికి ఆకర్షణీయమైన నారింజ రంగు, గుండ్రని గింజలు కలిగి ఆకు ఎండు, తుప్పు తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 117 ఇది 95 నుండి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అధిక దిగుబడినిచ్చు మధ్యకాలిక రకంగా చెప్పుకోవచ్చు. ఇది ఖరీఫ్ కి అలాగే రబీకి కూడా అనువైనది. మంచి యాజమాన్య పద్ధతుల్లో 40 క్వింటాల వరకు కూడా దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు కాండం తొలచు పురుగును, ఆకు ఎండు తెగులను అలాగే పూత తరువాత వచ్చే కాండం కుళ్ళు తెగులను కూడా తట్టుకుంటుంది. కోత సమయంలో కర్ర పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది పశుగ్రాసానికి మేలైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత DHM 119 ఇది 95 నుండి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడినిస్తుంది. కాండం తొలచి పురుగు అలాగే ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. తర్వాత DHM 121 ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 35 క్వింటాల దిగుబడినిస్తుంది. ఆకు ఎండు తెగులు, పొడ తెగులు అలాగే పూర్తి తర్వాత వచ్చు కాండం తొలుచు పురుగులను కూడా తట్టుకుంటుంది. తర్వాత ఏక శంకర పేలాల రకమైన BPCH 6 ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 14 నుండి 16 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇది ఆకు ఎండు, పొడ తెగులు అలాగే కాండం కుళ్ళ తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత కాంపోజిట్ ప్రత్యేక రకాలైన అంబర్ పాప్కార్న్, ఇది పేలాల రకంగా కూడా చెప్పొచ్చు. ఇది 90 నుండి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 10 నుండి 14 క్వింటాల దిగుబడినిస్తుంది. నాణ్యమైన పేలాలకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. తర్వాత మాధురి, ఇది తీపి రకం పంట. ఇది 75 నుండి 80 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 32 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది తీపి కండె రకం. 24% చక్కెర కలిగి ఉడికించి తినుటకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది. తర్వాత ప్రియా, ఇది కూడా తీపి రకం పంటగా చెప్పుకోవచ్చు. ఇది 78 నుండి 85 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుండి 32 క్వింటాల దిగుబడినిస్తుంది. 20 నుండి 22% వరకు చక్కెర కలిగి ఉంటుంది. ఇది పొడవైన కండలు గల రకం. ఉడికించి తినుటకు అనువైనది. ఎకరాకు 6 నుండి 8 టన్నుల పచ్చి చొప్పను ఇస్తుంది. ఇవే కాక సిఫారసు చేయబడిన ప్రైవేట్ శంకర రకాలు చాలానే ఉన్నాయి. దీనిలో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అలాగే ప్రత్యేక రకాలు కూడా ఉంటాయి. వీటిలో ప్రత్యేక రకాల గురించి చూసినట్లయితే మొక్కజొన్నలో ప్రత్యేక రకాలైన తీపి, బేబీ కార్న్, పేలాలు అలాగే క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను అవసరాన్ని బట్టి సాగు చేసుకోవచ్చు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రత్యేక రకాలను నేరుగా కానీ వివిధ రూపాల్లో కానీ వినియోగిస్తున్నారు. వీటికి మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎక్కువ గిరాకీ ఉన్నందున ఎగుమతికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక రకాలను రైతులు మార్కెట్ అవసరాలకు అలాగే ఎగుమతి అవసరాలకు అనుగుణంగా సాగు చేసుకుని అధిక లాభాలను ఆర్జించవచ్చు. వీటి సాగు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. తీపి రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకంలో చక్కెర శాతం అధికంగా ఉండి తీయగా అలాగే రుచిగా ఉంటుంది. వీటిలో హైబ్రిక్స్ 39, హైబ్రిక్స్ 53, ఆల్మెరా, విన్ ఆరెంజ్ లాంటి కాంపోజిట్ రకాలు అలాగే షుగర్ 75, హైబ్రిక్స్ 39, 53 వంటి హైబ్రిడ్ రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పేలాల రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకాల్లో గింజలను పేలాలుగా చేసుకోవటానికి వీలవుతుంది. ఇందులో అంబర్ పాప్కార్న్, VLR మోరా పాప్కార్న్ అలాగే పెర్ల్ పాప్కార్న్ కాంపోజిట్ రకాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత బేబీకార్న్ రకాల్లో చూసుకున్నట్లయితే పీచు తొలి దశలో ఉండి ఫలదీకరణం చెందని మొక్కజొన్న కండిను బేబీకార్న్ అంటారు. కాంపోజిట్ రకాలైన VL42, HIM 123, HIM 129, VL బేబీకార్న్ 2, తీపి మొక్కజొన్న, అలాగే హైబ్రిడ్, రకాలైన HIM 128, ప్రకాశ్ HM 4, పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 1, అలాగే పూసా ఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న 2 వంటి రకాలు బేబీకార్న్ సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలను చూసుకున్నట్లయితే మామూలు మొక్కజొన్న రకాల్లో పోల్చినప్పుడు క్వాలిటీ ప్రోటీన్ మొక్కజొన్న రకాలు రెట్టింపు లైసిన్, అలాగే ట్రిప్టోపిన్ అనబడే అమైనో ఆమ్లాలతో నాణ్యమైన ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇందులో AQH 8, VIVEQ QPM 9 రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. తర్వాత పశుగ్రాస రకాల్లో చూసుకున్నట్లయితే ఈ రకాలను పూత దశ నుండి గింజ పాలు పోసుకునే దశలో ఎప్పుడైనా కోసి పశువులకు మేతగా వేసుకోవచ్చు. ఇందులో ఆఫ్రికన్ టాల్ J1006, గంగా సఫేద్ 2, వరుణ్ కాంపోజిట్, విజయ్ కాంపోజిట్, గంగా 5 మరియు APFM 8 రకాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ పంటను సాగు చేయడానికి ఏ విధమైన నేలల్లో సాగు చేసుకోవచ్చు అంటే సారవంతమైన అలాగే నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఒంట్రు కలిగిన ఇసుక నేలలు ఈ మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవిగా చెప్పుకోవచ్చు. చౌడు భూములు, నీరు నిలువ ఉండు భూములు వీటికి పనికిరావు. పుదజన సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న విత్తే ముందు నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటే విత్తటానికి ముందు 3 లేదా 4 సార్లు నాగలతో దుక్కి దున్నాలి. ఎకరాకు దాదాపు 10 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి కలియదున్నుకోవాలి. తర్వాత నాగలతో బోదలు, కాలువలు చేసుకోవాలి. విత్తే కాలాన్ని గమనిస్తే గనక సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు పంటను జూన్ 15 నుండి జులై 15 వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుంది. కోస్తా జిల్లాలో వరిమాగాన్ని తదుపరి 0 టిల్లేజ్ పద్ధతిలో జనవరి వరకు విత్తుకోవచ్చు. దీనిలో విత్తన మోతాది, విత్తే దూరం గురించి మనం చూసుకున్నట్లయితే సంకర రకాలకి ఎకరాకు 8 కిలోల చొప్పున విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. అలాగే తీపి మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ఎకరాకు 4 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. పేలాల మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే విత్తన మోతాదు ఎకరాకు 5 కిలోలు అవసరమవుతుంది. విత్తే దూరం సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండేట్టు చూసుకోవాలి. తర్వాత బేబీకార్న్లో చూసుకున్నట్లయితే ఎకరాకు 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 40 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత పశుగ్రాస మొక్కజొన్నల్లో చూసుకున్నట్లయితే ఎకరాకు 16 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తే దూరం సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేట్టుగా విత్తుకుంటే దిగుబడులు అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తే పద్ధతి చూసుకున్నట్లయితే మొదట బోదనాగులతో బోదలు చేసుకోవాలి. తరువాత విత్తనాన్ని బోదెకు పైనుండి 30 వంతు ఎత్తులో విత్తనచో నీటి పారుదల సులభంగా ఉండటమే కాక వర్షపాతం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవటానికి కూడా వీలుంటుంది. మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచి అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి. దీనికి విత్తన శుద్ధి చేసుకోవటానికి కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెప్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో మొక్కలను తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చు.
1: పొలం పనులు కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే బీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్

0: భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్పు విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ హావింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ, వి ఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ. దిస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి, బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్, గోల్డెన్ ఫ్యామిలీస్. One day I want to see all golden families to be the margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లోవోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,

0: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ముట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ.
1: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इत्येतस्याः इयं भारतस्य प्रथमा आधिकारिकयात्रा वर्तते। विदेशमन्त्रालयेनोक्तं यत् इयं यात्रा भारतजापानयोः मध्ये विशेषरणनीतिकवैश्विकसहमतिम् अग्रेवर्धनदिशि महत्वपूर्णा वर्तते। सामाजिकसञ्चारपटले एकस्मिन् सन्देशे श्रीमोदिना लिखितम् यत् असौ जापानस्य प्रधानमन्त्रिणा सह व्यापकचर्चायाः आशां करोति, यया भारतजापानयोः विशेषरणनीतिकवैश्विकसहमतिम् इतोऽपि गहनं भविष्यति। दिल्ल्यां वसन्तकुञ्जक्षेत्रस्य नेल्सन् मण्डेला मार्गेण सह द्वारका द्रुतमार्गं संयोजयन् दिल्ली नगरे 48.1 एई राष्ट्रियराजमार्गस्य कृते 6-मार्गीय सुरंगस्य निर्माणाय ह्यः प्रशासनेन अनुमतिः प्रदत्ता। राष्ट्रिय राजधान्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् उत्तरप्रदेशे राष्ट्रिय राजमार्गस्य 34 इत्यस्य 17.7 किलोमीटर मितस्य सुदीर्घस्य कानपुर कबराई खण्डस्य 4-मार्गीय अभिगमन नियन्त्रित मार्गस्य निर्माणमपि प्रशासनेन अनुमोदितम् अस्ति, यत्र संरचनाः 6 मार्गाणि यावत् सुलभतया विस्तारयितुं परिकल्पिताः सन्ति।
1: पहला प्रोजेक्ट 6-लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी। 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा। ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है। इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है, ये प्रपोजल है।
0: विकसित भारत जी रामजी अधिनियमस्य 25.2 अन्तर्गतं वर्धितानि पारिश्रमिक मूल्यानि ह्यः आरभ्य समग्र देशे कार्यान्वितानि। ग्रामीण विकास मन्त्रालयेन प्रसारितायाः अधिसूचनायाः अनुसारं सर्वेषु राज्येषु केन्द्र शासित प्रदेशेषु च पारिश्रमिक अनुपातेषु श्लाघनीया वृद्धिः कृता। मन्त्रालयेन प्रोक्तं यत् प्रथमवारं प्रतिदिनं 300 रूप्यकाणां कश्चन पारिश्रमिकानुपातः निर्धारितः। अनेन सुनिश्चितं भविष्यति यत् देशस्य कस्मिन्नपि भागे अधिसूचितः न्यूनतम पारिश्रमिकः अस्मात् स्तरात् अल्पं न भवेत्। ग्रामीण विकास मन्त्रालयेन प्रतिपादितं यत् अयम् अधिनियमः प्रत्येकं वित्तीय वर्षे 25.1 सवेतन वृत्तेः प्रतिभूतिं प्रदाय ग्रामीण भारतस्य सशक्तीकरणं विधास्यति। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः कार्यालयेन संसूचितं यत् ह्यः पर्यन्तं राष्ट्रिय राजधान्यां 32,000+ गणना प्रपत्राणाम् अंकीकरणं सम्पूर्णम्। दिल्ल्यां मतदातृसूच्याः विशेषगहन संशोधनस्य भागरूपेण प्रायः 99,000+ प्रपत्राणि वितरितानि। सम्प्रति दिल्ल्यां नैर्वाचनिक गणना प्रपत्राणां प्रतिगृहं वितरणं प्रचलति। विश्वस्य प्रमुखा कन्दुक क्रीडा प्रतियोगिता ड्यूरन्ट कप इत्यस्य 35.1 संस्करणं मासस्यास्य 25 दिनांकात् कोलकातायाम् आरप्स्यते। इति वार्ताः।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు, ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ నిర్వహణ, డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం, ఈరోజు కవి శ్రీ తెనాలి రామకృష్ణ కవి గురించి తెలుసుకుంటారు. రచన శ్రీ ఎస్ వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత వనమహోత్సవం స్వాతంత్ర్య సమరోత్సాహం ఈ అంశం గురించి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారి ప్రసంగం వింటారు. 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో లాల్గుడి

0: జి జయరామన్ గారి వయలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపాలు. కాశీ మజిలీ కథలోని బంగారు నంది కథ మిరియాల రంగమ్మ బృందం వారిచే తంబూర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల అభ్యున్నతికి డ్వాక్రా ఈ అంశం గురించి శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయం వింటారు. 2:30 లలిత సంగీతం, 3:00 టీన్ టైం, 4:00 యువలయ, 4:30 తెనాలి రామ్కి చతురాయి, 8వ తరగతికి హిందీ పాఠం వింటారు టీచర్ శ్రీ టి జయరామ్, విద్యార్థి బి ప్రణవాక్షర. 4:45 శ్రీమతి బెజవాడ సుబ్బమ్మ బృందం వారిచే భజనావళి వింటారు. 5:00 చిత్రతరంగిణి, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్మార్ట్ టాయ్స్ కుక్కర్ ప్రాధాన్యత డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో మిరపలో సుస్థిర వ్యవసాయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. తర్వాత ఆయిల్ ఫామ్ తోటలో సర్పిల కార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 జి మరియా పీటర్ గారి స్వీయ కవితలు వింటారు. 8:15 9:30 అలాగే 10:30 చిత్రతరంగిణి, 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్లైట్, 10:00 జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి

టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికనందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం
2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి

0: వర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ 9,80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 59వ శ్లోకం.

అహంకారం, గర్వాన్ని, ఆశ్రిత్య పూని, నయోత్స్యే యుద్ధం చేయును ఇది అని, యత్ మన్యసే దేనిని గురించి ఆలోచిస్తున్నావో, ఏషః అట్టి ఈ, తే నీ యొక్క, వ్యవసాయః నిశ్చయము, మిథ్యా అసత్యము అంటే నిలబడేది కాదు. ప్రకృతి పూర్వజన్మ కర్మశేషమై సంక్రమించిన నీ స్వభావము, త్వాం నిన్ను, నియోక్ష్యతి అనగా అదుపులో పెట్టుకుని నడిపించగలదు.

0: ప్రకృతిస్త్వా నియోక్ష్యతి.
1: అర్జున, ఇంత చెప్పినా వినకుండా నేను నశించిపోయినా పర్వాలేదు, యుద్ధం మాత్రం చేయను అని గర్వంతో నీవు భావించేటట్లయితే ఏ నిర్ణయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో అది నిలవనే నిలువదు. నీలో జన్మసిద్ధమై నిలిచి ఉన్న వీరత్వ స్వభావం ఏదో ఒక దశలో నిన్ను అదుపులోకి తీసుకుని నిన్ను ఆజ్ఞాపించి నడిపించగలదు. విద్ధి నష్టానచేత సహా నా సిద్ధాంతం ప్రకారం నడుచుకోని వాళ్లు నశించిపోతారని తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేర్ జ్ఞానవానపి. ఎంత శాస్త్రజ్ఞానం ఉన్నా మనిషి తన జన్మసిద్ధమైన స్వభావాన్ని బట్టే నడుస్తాడు అని కూడా చెప్పాడు. ఇదే విషయాన్ని స్వభావస్తు ప్రవర్తతే, మానవులకు భగవంతుడు కర్తృత్వాన్ని అంటగట్టడు, వారి జన్మసిద్ధమైన పూర్వకర్మరూపమైన ప్రకృతి మాత్రమే అంటగడుతుంది అని సిద్ధాంతపరంగా వివరించాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని భగవానుడు అర్జునుడికి మరింత స్పష్టంగా చెప్తున్నాడు.

శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి తెనాలి రామకృష్ణుడు గురించి తెలుసుకుందాం. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
2: జగతి సొబగుల నిన్నగా కావ్యధారల ఘనుడవు, ఆసువునందు కరము మేటివి, అఖిల భూమి పాలకాస్థాన కమలాకరోదయ తరుణ సూర్యోదయుడవు, శైవ వైష్ణవ పురావళి నానార్ధరచనా పటిష్ఠైక రమ్యమతివి, లౌకిక వైదిక లక్షణ చాతుర్య ధైర్య ప్రభారూఢ కార్యచనుడవు, అరయ భూమి

ఇలమవీవు సరస కవివి రమ్య గుణకృష్ణ రామయ రామకృష్ణ అని పాండురంగ మహాత్మ్యములో కృతి స్వీకర్త విరూరి వేదాద్రి మంత్రి రామకృష్ణుని ప్రశంసించాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడుగా గుర్తించబడిన తెనాలి రామకృష్ణుడు అద్భుత ప్రతిభా సంపన్నుడు. రామకృష్ణుడు అష్టదిగ్గజాల్లో ఒకడా కాడా అనే చర్చ అప్రస్తుతం. రాయల కాలం నాటి కవి రామకృష్ణుడని చెప్పవచ్చు. రామకృష్ణుడు క్రీస్తు శకం 1495-1575 సంవత్సరాల మధ్య జీవించాడని విఘ్నుల అభిప్రాయం. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన క్రీస్తు శకం 1509-1530 సంవత్సరాల మధ్య సాగిందని చారిత్రకుల నిర్ణయం. రామకృష్ణుని తండ్రి రామయ్య పండితుడు, తల్లి లక్ష్మమ్మ. వీరి ఇంటి పేరు గార్లపాటి. తరువాతి కాలంలో వీరు తెనాలిలో నివసించటం వల్ల ఇంటి పేరు తెనాలిగా స్థిరపడిందని తెలుస్తున్నది. రామకృష్ణుడు మొదట శైవుడుగా ఉన్నప్పుడు రామలింగడని, వైష్ణవం పుచ్చుకున్న తరువాత రామకృష్ణుడు అయ్యాడని వినికిడి. రామకృష్ణుని గ్రంథాలుగా ఉద్భటారాధ్య చరిత్రము, పాండురంగ మహాత్మ్యము, ఘటికాచల మహాత్మ్యము అనే రచనలు లభిస్తున్నాయి. తెనాలి రామకృష్ణుడు కందర్పకేళీ విలాసం, హరిలీలా విలాసం అనే గ్రంథాలని కూడా రచించినట్లు ప్రబంధ రత్నాకరము అనే గ్రంథం ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ గ్రంథాలని గూర్చి ప్రస్తావనలు ఉన్నాయే కాని గ్రంథాలు లభ్యం కాలేదు. తెనాలి రామకృష్ణుడు రచించిన ఉద్భటారాధ్య చరిత్రకు మల్లికార్జున పండితారాధ్యుని శివతత్వసారం, పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్ర ఆధారాలని విమర్శకుల భావం. పాల్కురికి సోమనాథుని బసవ పురాణములో ఉన్న 38 ద్విపదలు తెనాలి రామలింగడుగా రచించిన ఉద్భటారాధ్య చరిత్రకు మూలమని ఆచార్య కొర్లపాటి వారి అభిప్రాయం. పాల్కురికి చెప్పిన కథను రామలింగడు 6

కాశీకండం ప్రభావం కూడా ఉంది. శివభక్తి మహాత్మ్యాన్ని ప్రకటిస్తూ రామలింగడు, ఆకుల కందమూలములన్ అంబు ఫలంబుల కూరగాయలంజేకొని ప్రాణరక్షణము చేసి మహాటవిలోన తీవ్ర నిష్ఠాకలనన్ శరీరము కృశంబుగనుండి ముక్తిగల్గునే ప్రాకటమైన భక్తి పురభంజను పూజ వనర్పకుండినన్ అని కేవలం కందమూలాలు కూరగాయలు స్వీకరించి పెద్ద అడవుల్లో శరీరాన్ని శుష్కింపచేసుకున్నంత మాత్రాన ముక్తి కలగదని, నిష్ఠాగరిష్టమైన భక్తితో శివుని పూజించినప్పుడు మాత్రమే కలుగుతుందని ప్రబోధించాడు. ఇంకా శివపూజ వైశిష్ట్యాన్ని ప్రకటిస్తూ శివలింగ దర్శనంబును శివపూజా వైభవంబు శివ సద్గుణ సంశ్రవణంబును మానవులకు భవనీరద పటల చెటుల పవమానంబుల్ అని శివలింగాన్ని దర్శించిన, శివపూజను ఆచరించిన, శివుని గుణాలను విన్నా మానవుల పుట్టుక అనే మేఘాలు తొలగిపోతాయని చెప్పాడు. తెనాలి రామకృష్ణుని రచనల్లో పాండురంగ మహాత్మ్యం చాలా విశిష్టమైంది. కృతి భర్త రామకృష్ణుని మహాంధ్ర కవితా విద్యాబల ప్రౌఢి నీకెదురేరి సరసార్ధ బోధ ఘటనా హేళా పరిష్కార శారదని రూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర కీర్తీశ్వర అని ప్రశంసించాడు. శృంగార ప్రబంధాలు వెల్లువెత్తుతున్న కాలంలో భక్తి రసాత్మకమైన ప్రబంధాన్ని రచించి తన ప్రత్యేకతను ప్రకటించిన కవిశ్రేష్ఠుడు రామకృష్ణుడు. పాండురంగ మహాత్మ్యం 5 ఆశ్వాసాల అత్యుత్తమ ప్రబంధం, క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించే గ్రంథం. భక్తుడైన పుండరీకుని కథను బట్టి దీన్ని పౌండరీక మహాత్మ్యం అని కూడా అంటారు. పాండురంగ మహాత్మ్యములో పుండరీకుని చరిత్ర, నిగమశర్మ కథ, శ్రీకృష్ణ అవతార చరిత్ర, రాధాచరిత్ర, సుశీల ఉపాఖ్యానం, అయుత నియుతుల చరిత్ర మొదలైన వారి కథలు ఉన్నాయి. ఈ కథలు అన్నిటిలోనూ వైష్ణవ భక్తి ప్రాధాన్యం అంతర్లీనంగా ఉంది. పదప్రయోగంలో రామకృష్ణ కవి అపార ప్రతిభా సంపన్నుడు కాబట్టి పాండురంగ విభుని పదగుంభనంబు అని ప్రసిద్ధి పొందాడు. అగస్త్యుడు తుంగభద్రా నదిని దర్శించినప్పుడు రామకృష్ణుడు గంగా సంగమమిచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమనచ్చునే యమునతో ఆనందమున్బొందునే రంగతుంగతరంగహస్తములన్ ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రానదీ అని అద్భుతంగా వర్ణించాడు. పాండురంగ మహాత్మ్యములో నిగమశర్మ కథ ప్రధానమైంది. సంప్రదాయ నిష్ఠతో కూడిన కుటుంబంలో పుట్టి భ్రష్టుడై అక్క హితబోధ చేసినప్పుడు ప్రవర్తనను మార్చుకున్నట్లు నటించి తరువాత అధముడై ఆశ్రయం కల్పించిన కాపు కోడలితో సంబంధం పెట్టుకుని లేవదీసుకుపోయి ఆ తరువాత బోయకాంతతో సంసారం సాగించి చివరి దశలో పుండరీక క్షేత్రములో మరణించటం వల్ల వైకుంఠ ప్రాప్తిని పొందినవానిగా రామకృష్ణుడు నిగమశర్మను సృష్టించాడు. పాండురంగ మహాత్మ్యములో మరొక పాత్ర సుశీల. పేరుకు తగినట్లు ఈమె సౌశీల్యవతి. దుష్టుడైన భర్త వల్ల బాధలు పొందిన సాధ్వి. తెనాలి రామకృష్ణుడు సుశీల పాతివ్రత్యాన్ని వర్ణిస్తూ తాళి విభుండుగట్టిన మొదల్ సతిదేవత ఆ సుశీల పెన్గోలతనంబునన్ మగడు కొట్టిన తిట్టిన రట్టుపెట్టినన్ తాళి దినంబు తచ్చరణ తామరసంబులుగొల్చు నేలయున్బోలునే ఈపెకంచు కృతబుద్ధులు ప్రస్తుతింపగన్ అనే పద్యాన్ని రచించాడు. పెళ్లి అయిన నాటి నుంచి భర్త ఎన్ని విధాలుగా బాధలు పెట్టినా అతని పాదపద్మాలను సేవిస్తూ భూదేవిని మించిన సకనంతో సుశీల ప్రవర్తించడం వల్ల అందరూ ఆమెను ప్రశంసించేవారని రచించారు.

0: చెప్పాడు. పాండురంగ మహాత్మ్యములోని అయుత నియతోపాఖ్యానం గృహస్థాశ్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తుంది. అయుత నియుతులు ప్రయుతుడు అనే మునికి కుమారులు, అగస్త్యుని శిష్యులు. గురూపదేశంతో నియుతుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు. అయుతుడు గృహస్థాశ్రమాన్ని నిరాకరించి గురు కృపకు దూరం అవుతాడు. తపస్సు చేస్తున్న అయుతునితో ఇంద్రుడు పలికిన తీరును రామకృష్ణుడు, వరసారస్వత పట్టభద్రులు కవుల్ వర్ణించి వర్ణించియున్ సరసావంతయు కానలేరు తుది యోషా విభ్రమాంబోధికిన్ విరసాంతఃకరణుండవై ఎటులుగా నిందించదో అయ్యా తత్సరసాకారముదారమన్మథ కళా సర్వస్వ శృంగారమున్ అని వర్ణించాడు. రామకృష్ణుని చివరి రచన ఘటికాచల మహాత్మ్యం. ఇందులో అవతారిక ఆశ్వాసంత పద్యాలు లేవు. ఇది ఖండోజీరాయనికి అంకితం. అవతారిక ఆశ్వాసంత పద్యాల్ని దర్భ వెంకటగిరి కవి రచించాడు. ఘటికాచల క్షేత్ర మహాత్మ్యాన్ని వర్ణించే కావ్యం ఇది. ఇందులో మూడు ఆశ్వాసాలు ఉన్నాయి. సప్త ఋషులు దర్శించిన తిరుపతి క్షేత్ర వర్ణనం 5 శేష పద్యాల్లో ఉంది. 28 పద్యాల్లో కాంచీపుర మహాత్మ్యం ఉంది. వైష్ణవ ప్రబోధం మిక్కుటంగా ఈ కావ్యంలో ఉంది. రామకృష్ణుడు సర్వశాస్త్ర జలాల్ని పుక్కిటపట్టిన అగస్త్యుడు. పాఠకుల్ని ఆశ్చర్యపరచగలిగే అద్భుత పదబంధాల్ని కూర్చిన మేర్పరి. సందర్భోచిత సమాస ప్రయోగాలతో వినూత్న రత్నాభరణాల్ని ఆంధ్ర సాహిత్య సరస్వతి మెడలో అపూర్వంగా అలంకరించిన విత్పన్నుడు రామకృష్ణుడు.
1: మీరు ఇంతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెనాలి రామకృష్ణుడు కవి గురించి విన్నారు. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్. పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
1: తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరొక కవి గురించి తెలుసుకుందాం.

విశ్వంలో అతిపెద్ద గ్రహం భూమి. పంచభూతాల్లో ప్రధానమైనది ఇదే. గాలి, నీరు ఆవరించి ఉన్నది కూడా ఈ భూమిపైనే. జీవుల మనుగడకు నిలయమైన ఆవరణ కూడా ఇదే. ఇలా ఎంతో ప్రాధాన్యత కలిగిన భూమికి మానవాళి చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల ముప్పు వాటిల్లుతోంది. అడవుల నరికివేత, కాలుష్య కారకాలు, విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగం, ఖనిజ వనరుల పేరిట జరుగుతున్న దోపిడీతో ధరిత్రి విలాపం రోజురోజుకు ఎక్కువవుతోంది. భూమిలోని వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి. ఫలితంగా భూమి తన సహజ శక్తిని కోల్పోతున్నది. భూమికి తూట్లు పొడుస్తున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల వాతావరణం తీవ్రంగా కలుషితమవుతోంది. ఫలితంగా జీవావరణం దెబ్బతింటోంది. విపత్తులు, ప్రకృతి ప్రకోపాలు విజృంభించి నానాటికి సాగుభూమి వైశాల్యం చిక్కిపోతోంది. వనరుల లూటీ, పారిశ్రామిక కాలుష్యం కారణంగా భూతాపం పెరుగుతోంది. నిస్సారమవుతున్న భూమితో జీవజాతులకు ఆహారం, నీటి కొరత ఏటిగా ఏడు అధికమవుతున్నాయి. ఆహార భద్రత కరువై పేదరికం, పౌష్టికాహార సమస్య పెనుముప్పులా ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొంది భూగోళం మీద మానవ జాతి మనుగడ సాగించాలంటే భూమి మీద వనాల విస్తీర్ణం పెరగాలి. భూమి మీద ఉండే ప్రాణికోటి అంతటికీ ఆహార భద్రత, ఇంధన వనరులతో పాటు జీవన వనరులను కూడా అడవులు కల్పిస్తున్నాయి. అయితే మానవాళి ధనదాహానికి ఇప్పటికే 46% అడవులు కనిపించకుండా పోయాయి. పట్టణీకరణ, జనాభా పెరుగుదల వల్ల వచ్చే 200 ఏళ్లలో 54% అడవులు హరించుకుపోతాయి అని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మన దేశం విషయానికొస్తే మొత్తం భూభాగంలో 33.3% అడవులు ఉండాలి. కాని వాస్తవంలో 21% మించిన వన సంపద లేదు. విలువైన వనాలు నరికేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఫలితంగా 420 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన భూమి అభివృద్ది పేరుతో జరుగుతున్న బీభత్సం కారణంగా రాబోయే 80 సంవత్సరాల్లో బూడిద కాబోతోంది. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవజాతి క్రమంగా అంతరించిపోతున్నది. ఇప్పటికే కొన్ని జీవజాతులు అంతరించిపోయాయి కూడా. ఈ విపత్తుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ దిశగా పౌరులందరినీ చైతన్యవంతులను చేయాలి. ప్రతి మనిషి మొక్కల పెంపకాన్ని ప్రాథమిక బాధ్యతగా స్వీకరించాలి. ఈ ఆశయంతోనే ఏటా 1 జూలై వన మహోత్సవాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నది. మొక్కలు పెంచడం, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రజలను చైతన్యవంతులను చేయటం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. వృక్షో రక్షతి రక్షిత అనే నినాదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వృక్షాలను కాపాడండి, అవి మిమ్మల్ని కాపాడతాయి అనేది ఈ నినాదానికి అర్థం. వృక్షాలు పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన ఆక్సిజన్ను కూడా అందిస్తాయి. వాతావరణ సమతుల్యాన్ని కాపాడటంలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. భూగర్భజలాల స్థాయి పెరగాలన్నా చెట్ల పెంపకం తప్పనిసరి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వన మహోత్సవ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వ స్థాయి వరకు అన్ని దశల్లోనూ ప్రజలు ఇందులో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విధమైన వన సంరక్షణ కార్యక్రమాల వైపు ప్రజలను చైతన్యవంతులు చేసే విధానాన్ని స్వాతంత్ర సమయంలోనే మన ఉద్యమ వీరులు అమలు చేశారు. వనసీమల్లో హాయిగా నివసించే ప్రజలను అనేక విధాలుగా దోపిడీకి గురిచేస్తూ వారందరినీ కట్టుబానిసలుగా మార్చిన తెల్లవారిని ఎదిరించి మన్యం ప్రజల్లో స్వేచ్ఛా భావనలను ఊపిరిపోసిన స్వాతంత్ర వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 విజయనగరం సమీపంలోని పాండ్రంగి గ్రామంలో ఆయన తాతగారైన మందలపాటి శ్రీరామరాజు గారింట జన్మించారు. రాజును ముందుగా చిట్టిబాబు అని పిలిచేవారు. రాజుకు సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణరాజు అనే తమ్ముడు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుడు అసలు పేరు శ్రీరామరాజు. 6వ తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించడంతో రాజు జీవితంలో కష్టాల కడలి ఏర్పడింది. స్థిరమైన ఆదాయం లేకపోవటం, పేదరికం వల్ల రాజు కుటుంబం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. స్థిరంగా ఓ చోట ఉండలేక అనేక ప్రదేశాలకు వెళ్లి నివసించేవారు రాజు కుటుంబం.
సుమారుగా 1918 సమయం వరకు రాజుకుటుంబం తునిలోనే ఉండేది. ఆ కాలంలోనే చుట్టుపక్కల ఉండే కొండలు అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని రాజు గమనిస్తూ ఉండేవారు. ధారకొండ, కృష్ణదేవుపేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూశాడు. వత్సవాయి నీలాద్రిరాజు అనే పండితుడి వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నాడు. సూరి అబ్బయ్య శాస్త్రి అనే పండితుని వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి సీతారామరాజులో దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం చాలా ఎక్కువగా ఉండేవి. రోజూ దైవపూజ చేసేవారు. గోపాలపట్నం, సీతమ్మకొండ, రామేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు చేశాడు. తన మిత్రుడైన పేరిచెర్ల సూర్యనారాయణరాజుతో కలిసి మన్యం ప్రాంతంలో పర్యటించారు. దేవాలయాల్లోనూ, కొండలపైన, శ్మశానాల్లోనూ రాత్రిపూట ధ్యానం చేసేవారు. దేవీ పూజలు చేసేవారు. అన్ని కాలాల్లోనూ విడిచిపెట్టకుండా సంప్రదాయాలను ఎంతో శ్రద్ధగా పాటించేవారు. అనేక యుద్ధ విద్యల్లోనూ, ఆయుర్వేద వైద్యంలోనూ ప్రవీణుడు కావడంతో చాలా తక్కువ కాలంలోనే రాజు పేరు చుట్టుపక్కల ప్రాంతాలకు తెలిసింది. ఆ ప్రజలకు ఆయన ఆరాధ్య దైవంగా మారాడు. మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించేవాడు. ముహూర్తాలు పెట్టడం, రక్షరేకులు కట్టడం, మూలికా వైద్యం, చిట్కా వైద్యం, రామాయణ, భారత, భాగవత కథలు వినిపించడం చేసేవాడు. 1918 సంవత్సరంలో కొంగసింగిలోని ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి ఇతనిలో అతీంద్రియ శక్తులు పెరిగాయని ప్రజలు భావించేవారు. ఆ రోజుల్లో అటవీ ప్రాంతంలోని ప్రజలు బ్రిటిష్ వారి చేతిలో అనేక అన్యాయాలకు, దోపిడీలకు, దురాగతాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం అప్పట్లో చాలా సాధారణమైన విషయంగా ఉండేది. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాగతాలు చేసేవారు. అయినా ఏమీ చెయ్యలేని స్థితిలో గిరిజనులు ఉండేవారు. ఈ దురాగతాలను సహించలేని గిరిజనులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేశారు. వీటినే పితూరి అని పిలిచేవారు. మన్యం వాసుల కష్టాలు తీర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవటానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని సీతారామరాజు నిర్ణయించుకున్నారు. వారికి తమ హక్కులేమిటో వివరించారు. ధైర్యాన్ని నూరిపోశారు. అన్యాయాలు ఎదిరించే విధంగా వారిని తయారు చేశారు. ప్రజలు ఆయన వద్దకు సలహాలకు, వారి సమస్యల పరిష్కారాల కోసం వచ్చేవారు. ఈ విధంగా చుట్టుపక్కల 30-40 గ్రామాలకు, ప్రజలకు రాజు ఒక నాయకుడిగా తయారయ్యారు. మన్యంలోని గిరిజనులను కూడగట్టుకుని వారిని చెడు అలవాట్లకు దూరం చేసి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశారు. ఇక బ్రిటిష్ వారి మీద విప్లవం నిర్వహించడానికి వేదిక సిద్ధమైంది. గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, గోకిరి ఎర్రేసు, బొంకుల మోదిగాడు వంటి సాహసవీరులు 150 మంది దాకా రాజు వెన్నంటి ఉన్నారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడంలో విప్లవం మొదలైంది. 1922 సంవత్సరం ఆగస్టు 22 మన్యంలో విప్లవం ప్రారంభమైంది. క్రమంగా సీతారామరాజు దళానికి, ప్రభుత్వ దళాలకు మధ్య వైరం పెరిగింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలి అని ప్రభుత్వం గూఢచారులను నియమించింది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరిగేది. ప్రజల్లో ఇరువర్గాల మనుషులు ప్రచ్ఛన్నంగా పనిచేసేవారు. ఏజెన్సీ భద్రతలకు బాధ్యుడుగా సియు స్విని అనే అధికారి జూన్లో నియమించబడ్డాడు. ఆయన రాజు కోసం గాలింపు తీవ్రం చేశాడు. విప్లవాన్ని అణిచివేసే క్రమంలో పోలీసులను ప్రజలు అనేక విధాలుగా ఎదుర్కొంటూ ఇబ్బందులకు గురయ్యేవారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామాల్లోకి ప్రవేశించి చిత్రహింసలకు గురిచేశారు. మన్యాన్ని దిగ్బంధనం చేశారు. ప్రజలకు ఆహార పదార్థాలు అందకుండా చేశారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా అందరినీ చంపారు. వారం రోజుల్లో విప్లవకారులు ఆచూకీ తెలియకపోతే ప్రజల్ని కాల్చేస్తాము అని కృష్ణదేవుపేట సభలో బ్రిటిష్ ప్రతినిధి రుదర్ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. ఆ తర్వాత 1924 మే 7 కొయ్యూరు గ్రామ సమీపంలో
ఒక ఏటి వద్ద కూర్చుని ఒక పశువుల కాపరి ద్వారా తాను ఎక్కడున్నాడో ఆ ప్రాంతాన్ని పోలీసులకు కబురు పెట్టాడు సీతారామరాజు. ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రాజును పోలీసులు చుట్టుముట్టి బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల వద్దకు రాజును తీసుకువెళ్లి ఆయన ముందు హాజరుపరిచారు. మేజర్ గుడాల్ అల్లూరిపై తుపాకీ గురిపెట్టాడు. తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అల్లూరి పాదంలో దిగింది. ఆ తూటాను రామరాజు చూడలేదు. ఆ గాయం నుండి వచ్చే రక్తాన్ని కూడా అతను పట్టించుకోలేదు. బాధను లెక్క చేయకుండా గుడాల్నే చూస్తూ గంభీరంగా వందే మాతరం అంటూ పలుకుతూనే ఉన్నాడు. గుడాల్ నిర్విరామంగా రామరాజును కాలుస్తూనే ఉన్నాడు. మోకాళ్లు దాటిన తూటాల గాయాలు తొడల్ని తొలుచుకుంటూ వెళ్లసాగాయి. గుడాల్కు అయినా తనివి తీరలేదు. కోపాగ్ని చల్లారలేదు. నరరూప రాక్షసుడిగా గుడాల్ వ్యవహరించసాగాడు. రామరాజు శరీరమంతా చిన్నాభిన్నమైంది. గుడాల్ తుపాకీని రామరాజు నాభికి అభిముఖంగా గురిపెట్టాడు. ట్రిగ్గర్ మీద వేలు నొక్కేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో రామరాజు గొంతు కంగుమంది. గుడాల్, చంపదలుచుకుంటే ఇదిగో ఇక్కడ కాల్చు అంటూ గుండెను చూపించాడు రామరాజు. గుడాల్ చేతిలోని తుపాకీ రామరాజు నాభి నుంచి గుండె మీదకు గురి మార్చుకుంది. చేతిలోని తుపాకీ పేలింది. అగ్నిగోళంలా తోట వెలువడింది. రామరాజు గుండెను చీల్చుకుని పోయింది ఆ తుపాకీ. రామరాజు ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమైపోయాయి. విప్లవ వీరుడి తల ఒరిగిపోయింది. విప్లవం నా జన్మహక్కు అని తెలుగుగడ్డపై గర్జించిన వీరుడు అల్లూరి సీతారాం.

రాజు గురి తప్పిన అధికారికి గుండెలు చూపి కాల్చమన్న వీరాధివీరుడు కూడా ఆయనే. 27 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రామరాజు చరిత్ర అమరచరిత్రగా నిలిచిపోతుంది. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు ఓ మహోజ్వల ఘట్టం. శ్రీ రామరాజు దౌర్జన్య పద్ధతులతో నేను ఏకీభవించను, కానీ ఆయన చూపించిన త్యాగం, దీక్ష, ఏకాగ్రత, ఉత్తమశీలం, కష్టజీవనం నన్ను ఎంతగానో మెప్పించాయి. ఈ గుణాల్ని మనమందరం నేర్చుకోవాలి అని సీతారామరాజు గురించి మహాత్మాగాంధీ చెప్పారు. అల్లూరి అంటే తెగువ, అల్లూరి అంటే త్యాగం, అల్లూరి అంటే పోరాటం, అల్లూరి అంటే ప్రశ్నించే తత్వం, అల్లూరి అంటే ధైర్యం, అల్లూరి అంటే విప్లవం. ఇది అల్లూరి తత్వం. పూజ్య బాపూజీ అల్లూరి గురించి చెప్పిన మాటల్ని ఆచరణలోకి తీసుకొచ్చి ఆయన్ని మనందరి హృదయాల్లో చిరంజీవిగా నిలుపుకుని వారి ఆశయాల సాధన కోసం ఆచరణాత్మక ప్రతిజ్ఞ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది ప్రతి తెలుగు పౌరుడి ప్రాథమిక కర్తవ్యం.

0: Sharma also scored 59 runs while Shivan Dubey remained not out at 42 runs. For England, Saqib Mahmood bagged 3 wickets. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Shagun. The Asian Age quoting Prime Minister Narendra Modi headlines, Government's digital push has transformed India, elaborating that 11 years of Digital India initiatives has redefined governance, empowered citizens and accelerated all-round development. Economic indicators flash green in June. Growth engine revving despite global roadblocks, writes the Economic Times. India's economy ended the first quarter of financial year 2027 on a strong footing, with various high-frequency indicators showing robust growth in June, reflecting resilience despite the West Asia war and other external headwinds. The Hindustan Times opens with the headline, ATF commercial LPG rates cut as crude prices ease, while the Hindu writes, commercial LPG prices reduced by 183 rupees per refill. The Times of India, under a picture of new Indian Army Chief General Dhirat Seth saluting his father, Lieutenant General Krishnamohan Seth, retired, informs, General Seth said his aim would be to build a tech-enabled, future-ready army capable of operating effectively across multiple domains, while the statesman informs, new army chief outlines Vijay vision, stresses modernization of army. And finally, the Times of India informs that University of Minnesota scientists, under a project called Spud Cell, build from scratch synthetic cells that can grow, feed and reproduce like a natural cell, claiming their work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Centre issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం మాధురి, తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా

0: చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్దిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం, నేరాళ్లవలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు, ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి.

0: ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: కార్యక్రమంలో ముందుగా అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆత్రేయ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి, సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో చివరిగా వినండి జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జి జయరామన్ గారి వయోలిన్ వాద్యం వింటారు. ముందుగా వినండి మనసు విషయ నాటకురంజి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జయరామన్ గారి వయోలిన్ వాద్యం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు వినండి వైశాలి చిత్రం నుంచి సుచిత్ర ఎస్ తమన్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: ఇప్పుడు వినండి జర్నీ చిత్రం నుంచి ఈ పాట.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు డిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
7: ఇప్పుడు వినండి ఇద్దరమ్మాయిలతో చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమంలో చివరిగా వినండి కూలీ నంబర్ 1 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్దిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ది అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ద బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ది ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 300

0: 27, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ది విధానం. గ్రామ అభివృద్దికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్థులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు, గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్దికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్దిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ది చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్దిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ది వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ది అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ది పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ది నమూనా. గ్రామస్థుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్దికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికి చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టమేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాదరం పంచాయతీలో రాంబాటపు గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇరునూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘనవ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎరు కూడా ఇవి ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను.
0: ఇలగనూరు గ్రామస్థుడు అమర్నాథ్, గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. ఇది వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామస్థులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
4: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకోబోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
0: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు.

0: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

తర్వాత రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్వి, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్నారు. ప్రేమయుక్తం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

రాజ్ కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరు కోరుతున్నారు రాజకుమార్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట, గీతరచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు సహస్ర వర్షశ్రీ, సంగారెడ్డి జిల్లా ఎద్దుమాయిలారు నుంచి

ఇప్పుడు వినండి, కుమార్ రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోనూ ఏదైనా పాటను వినిపించమంటూ కోరుతున్నారు మురళి భట్టిప్రోలు. వీరు కోరుతున్న పాట కుమార రాజా చిత్రం నుంచి ఈ పాట.

0: అనురాగ దేవత నీవే.
1: నోము చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు అమరావతి నుంచి సైదాబి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మూగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుండి రాచర్ల సుబ్రహ్మణ్యం.

ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట గీత రచన ఆత్రేయ. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ప్రేమ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఒక్కడు చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు పెడన వీరభద్రపురం నుండి వీరా కనకారావు పార్వతి.

మీరింతవరకు రావోయి అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణ కమలం, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

అంజలి ఈ చిత్రానికి రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా. అంజలి అంజలి.

కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన నీరాజనం చిత్రానికి సి నారాయణరెడ్డి గీతం, సంగీతం ఓపీ నయ్యర్.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. ఇప్పుడు ఓ పాపాలాలి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

జెంటిల్మెన్ చిత్రంలోని ఆ పాటతో చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు వార్తలనంతరం 12:10 వినవచ్చు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరుదేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరుదేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి.

0: ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్టంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్టంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ, తంబురు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ, వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.

అమ్మా భర్త చెంతకి వెళ్ళి వచ్చింది. నాదా ప్రాణేశ్వర, మీరు ఎంతో దేశాలు ఎన్నో రాజ్యాలు తిరిగారు, మీరు సంతానం పట్టుకురాలేకపోయారు. నేనన్నా వెళ్ళి సంతానం తెస్తానని భర్త తోడు సెలవు తీసి

మధ్యలోనే భగవంతుడు నాకు ప్రత్యక్షమవుతాడని గంధమ్మతోటి గడపలలి నాగివేలి ముగ్గులు పెట్టి పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీపాదాలు పైకి చేసి

ఏమిటి? దండమోయి భగవంతుడా, నాది చోళాపురి పట్నం, నా భర్త పేరు చోడంపురాజు, నా పేరు ముత్యాలదేవి, ఎంతో ధనధాన్యాలున్నాయి.

జూర పొలము సంతానము తీసుకోవమ్మా, సంతానం అనగాని ఎక్కడ లేని సంతోషం కలిగిపోయి కిలకిల ఇల్లాలే నవ్వాలా.

చేస్తానా? మీ అబ్బాయి మీ తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా. అయ్యో భగవంతుడా, ఈ రోజుల్లో అమ్మా అప్పుడు పెళ్లి నాటికి ఆలోచిద్దాం అని ఆ చక్క

నేను సంతానం తీసుకొచ్చాను, భోంచేయమంటారా? బామా, ఇన్ని సంవత్సరాలకి మనకి సంతాన ఫలము భగవంతుడు ఇచ్చాడు. చల్లని వేళల్లో సంతానం భోంచేయమని భర్తతోటి సెలవు తీసుకొని ఆ చక్కన ఒక ముత్యాల దేవి సంతానము భోంచేసిన తిన్న వేళల్లో నవా ఒక 9 గడియలకెళ్ళి ఎలాగ బాలుడు జన్మిస్తాడు.

సూర్యకుమారుడు భూమి మీద పడగానే అబ్బాయి పుట్టారని రాజుగారు కౌరు పెట్టారు. రాజుగారు అబ్బాయి పుట్టిన అనపేటకెళ్ళి దందనారని పేరు కొట్టినాడా మహారాజా. మా పేరు మోతలు ఆలకించి 10 బ్రాహ్మలు పరిగెత్తుకుని వచ్చారు. అయ్యో అబ్బాయి పుట్టిన నక్షత్ర గడియలు ఎలాగున్నాయని పంచాంగం చూసి చూడగానే అబ్బాయికి పుట్టిన నక్షత్ర గడియలు అన్ని బానే ఉన్నాయి. అబ్బాయికి అమ్మా ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాడమ్మా మీ కుమారుడు. అయ్యో నాయన పెద్దగా అయ్యాక కదా అమ్మా అప్పుడు ఆలోచిద్దాములేని. అబ్బాయికి ఆ చక్కని ఒక బాలుడికి పురుడు పుణ్యాలు పోసి నామకరణ పేరు పెట్టారు. శివప్రసాద్ అని పేరు పెట్టినారా. పుట్టిన బాలుడు శివప్రసాద్ అని పేరు పెట్టారు. అబ్బాయిని ఎలాగైతే పెంచుతున్నారు.

ప్రసాద రూపులు ఓటు సూర్య ప్రకారంగా వెలిగిపోతాడే చక్కని బాలుడా. అమ్మా అబ్బాయి కథ ఇలాగున్నది, అక్కడికి ఆ రాముడు దూరాన ఇమామంతుల పట్నం ఉన్నది. ఇమామంతుల పట్నం ఏలేది రాజండి, ఇమామంతుల మహారాజు.

లేక మహారాణి మహారాజు దగ్గరికి వెళ్ళి వచ్చి, నాదా ప్రాణేశ్వర, నేను పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి తపచ్చేసి నేను సంతానం తెచ్చుకుంటానండి ప్రాణేశ్వర. అమ్మ ఆయమామంతులు మహారాజు అలాగే వెళ్ళిదామని భార్యకి సెలవు ఇవ్వగా అమ్మవారు చక్కన ఒక పగడాలిది పూలు పత్రికా గంధం తీసుకొని పార్వతి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చి గుడంతా శుభ్రం చేసి గంధమ్మతో గడపలకి నాగివేలు ముగ్గులు పెట్టి అమ్మ పెట్టిన నగలు భద్రంగా పెట్టి కట్టిన చీర కాసిపోసి శిరస్సు కిందకి చేసి శ్రీ పాదాలు పైకి చేసి ఎడిగడలే తప చేసి పార్వతీదేవి మెచ్చి పార్వతీదేవి ప్రత్యక్షమాయ అమ్మా పగడాలి దేవి నీకేం కావాలమ్మా బిడ్డలో బిడ్డలో బిడ్డాలన్నా అయ్యో అమ్మా పార్వతీదేవి ఒకటే ఖర్జూర పొలము సంతానం ఇచ్చింది పార్వతీదేవి అమ్మా నీ కూతురు అమ్మాయి పుడుతుంది నీకు

సంతానం పట్టుకొచ్చా. చక్కగా చలన ఒకవేళలో సంతానం భోంచేసింది. సంతానం భోంచేసినాక అమ్మవారు పగడాల దేవి నావా ఒక్క 9 గడియలు అమ్మా ఈ రోజులు కాబట్టి ప్రత కాలాలు అమ్మా ఆ రోజుల్లో అన్నమాటే కానీ అబద్ధము లేదు అమ్మా ద్యావ కాలము నావా ఒక 9 గడియలకెళ్ళి చక్కడ ఒక్క కూతురు పుట్టిందే.

జాతకం చూసేటప్పుడు పంచాంగం చూసి బ్రాహ్మలు ఏమన్నారంటే, అమ్మాయి అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ అమ్మాయి తండ్రి గండంలో పుట్టింది, ఈ అమ్మాయి పెళ్లి ఈడు వచ్చే వరకు తండ్రి గారు అమ్మాయి ముఖము చూడరాదు అనే పాటికెళ్ళి ఆ అమ్మాయికి మహారాజు చక్రవర్తి ఊరు ఒక ఆరాముడు దూరములోన 700 మాలు కట్టించి అమ్మాయికి అమ్మా 12 దాసీల్ని పెట్టి రాణివాసం పంపించేశాడు. అమ్మా అమ్మాయి పురుట్లోనే పంపించేశాడు కన్న తండ్రి. అమ్మాయి పుట్టినరోజు వచ్చింది అంటే కూతురంటే ఎంతో ప్రేమ, కానీ కళ్ళతో చూడలేదు తండ్రి. చూడకూడదన్నారు కదా బ్రాహ్మలు, అమ్మా చూడకుండా కూతురు పుట్టిన రోజుకి అమ్మా చక్కని ఒక బంగారు ఒక నందిని చేయించి కూతురికి కానుగ్గా పంపించాడు. అమ్మా ఆ నందిని మోయడానికి 10 గుమస్తాలు వచ్చారు. ఆ అమ్మాయి ఒక మందిరంలోన ఆ ఒక చక్కని ఒక నందిని పెట్టి ఆ బంగారు నందిని పెట్టి ఆ మంత్రిలో గుమస్తాలు వెళ్ళిపోయారు. అమ్మాయి ఇక్కడ తల్లి పెంచుతూ

పది రూపులు కోడి సూర్య ప్రకారంగా వెలిగిపోతుంది. అమ్మా ఐదేళ్ల చిన్నదాయను, అమ్మా ఐదేళ్ల చిన్నదానికి చక్కగా ఓ అంటే ఓన్మాలు నేర్పించారు. కాంటే కాకాలు నేర్పించి అమ్మాయికి విద్య వినోదము. అమ్మా చక్కగా కనుక అమ్మాయికి చక్కగా నేర్పిస్తున్నారు. అంత పోయి ఇంత పోయి అమ్మాయి పదిహారేళ్ళ చిన్నదాయనమ్మా. అమ్మా పదహారేళ్ళ చిన్నదాయను, అమ్మాయికి చక్కగా కనుక పెళ్లి వయసు వచ్చాను. అమ్మాయి కథ ఇలాగుండని అక్కడ శివ చక్కన ఒక అమ్మా శివప్రసాదు చక్కగా అరి విద్యులను నేర్చుకున్నాడు బాలుడు. అమ్మా అబ్బాయికి తండ్రి గారు పట్టాభిషేకం కట్టించాడు.

చూసావా, అబ్బాయి రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా చలనయ్య రాజ్యం వేళగా నెలక మూడు వర్షాలు కురుసునేవాడా. పాడి పంటలో చల్లగొన్నవి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారు శివ ప్రసాద్ కి పెళ్లి చే వయసే వయసు వచ్చేసిందని తండ్రి గారు దేశాల మీద చిత్రపటాలు తెచ్చి అబ్బాయికి చూపించారు. అమ్మా అబ్బాయికి ఎక్కడ అమ్మాయి నచ్చట్లేదు. అమ్మా ఏ దేశం అమ్మాయి తెచ్చినా నచ్చట్లేదు. నాయన కుమారుడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పొడవులు చూపిస్తే నీకు నచ్చట్లేదు. బాబు నాన్నగారు అప్పుడే నాకు పెళ్లికి తొందర ఏమొచ్చిందండి, నాకు నచ్చిన అమ్మాయిని మీకు చెప్తాను. అదేంటి బాబు, సొంతం నీకు మేనత్త కూతురుంది బాబు, నీకు మేనత్త కూతురు నా చెల్లెలు, చెల్లు కూతురుని అమ్మా చక్కగా గనుక అమ్మాయి పేరు గనుక పద్మావతి దేవి, ఆ పద్మావతి దేవి నుంచి పెళ్లి చేస్తాం. నాన్నగారు అస్సలు నాకు అమ్మాయి వద్దు. అదేమిటి బాబు అలాగుంటున్నావు, ఓలే ఇంకో సంవత్సరం పోయాక చేసుకుంటాడేమో, పెళ్ళొద్దంటున్నాడు కదా అబ్బాయిని. అబ్బాయి శివప్రసాదు చక్కగా రాజ్యం వెళ్ళి రాజ కచేరిలో బాలుడు ఉండిపోయాడు. వీళ్ళ కథ ఇలాగుండని ఒక రోజు దిన మందున హిమామంతుల పట్టణంలో మహారాజు, అమ్మా అప్పటి వరకు కూతురు ఎలాగుంటది కూడా చూడలేదు కనతండ్రి. ఒక రోజు దిన మందున ఆ చక్కగా గనుక భార్య దగ్గరికి వెళ్ళి వచ్చి, బామ పగడాలి దేవి నేను వేడ షికారుకు వెళ్ళిపోతున్నానని

అప్పటికి వెళ్ళాడు మహారాజు. అమ్మా చక్కగా కనుక ఆ వేళ రోజున ఎక్కడ తిరిగినా సరే ఎక్కడ లేడు కాని దుప్పు కాని ఏమీ పడలేదు. అమ్మా పడకపోతే మహారాజు వేడశిఖర్ చేసుకుంటూ చేసుకుంటూ పొద్దు పొద్దు పోయే వేళలోన మహారాజు ఇంటి మఖం పట్టాడు. ఎప్పుడైతే పట్టాడు ఆ వేళ రోజున అమ్మవారు రత్నమాల ఉద్యానవనంలోకి వచ్చి చిలకెత్తలతోటి

మీద అమ్మా అమ్మాయి వంక చూశాడు. అబ్బాయి ఎంత అందంగా ఉంది, దేవలోకం నుంచి వచ్చిన దేవకన్యక, నాగలోకంలో వచ్చిన నాగకన్యక, ఈ అమ్మాయిగా నేను చేయి పడితే ఎంతో చక్కగా ఉంటుందని అమ్మాయిని చూసుకుంటూ కోటలోకి వెళ్ళిపోతున్నాడు మహారాజు. ఎప్పుడైతే వెళుతున్నాడు ఆ తండ్రి మాకు ఆమె చూడలేదు. అమ్మ తన చిలకత్తలతోటి ఆడుతూ పాడుతూ పొద్దంతా పోయింది కదా అని ఆమె కూడా కోటకు వెళ్ళిపోతుంది. ఈ మహారాజు కుమస్తాల మంత్రిని ఇంటికి వెళ్ళిపోమని ఈ మహారాజు ఒకడే గుర్రం వేసుకొని అమ్మ ఆ రాణివాసం ఉండే ఒక రత్నమాల మేడలోకి

పురుషుడు ముఖం చూడని ఒక విల్లాలు. ఆ పురుషుడు రాగానే ఏంటమ్మా ఇతను లోపలికి వచ్చారు ఎవరు ఏంటి అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అమ్మ.

ఎవరి దృష్టిరా అధర్మారు కూడా కొంచెం పాపకర్ముడా ఎవరు లేని టైములో వచ్చి పెళ్ళాడమంటున్నామని అమ్మాయి పట్టంగా పట్టంగా పారిపోతుంది. పారిపోతుంటే ఒళ్ళు పొగర చేత కళ్ళు కావరం చేత అన్న తండ్రి అమ్మాయి చేపట్టుకోబోయాడు. అమ్మాయి అక్కడ ఆగిపోయి తండ్రి గారు చేయించిన బంగారం ఒక నంది ఉంది అక్కడ, ఆ నందులోకి తలుపులు తీసుకొని నందులోకి వెళ్ళిపోయి అమ్మాయి ఏమంటుంది, అమ్మా పార్వతీదేవి ఈ వరహాన నేను పుట్టాను, ఎవడో దుష్టుడు దుర్మార్ కూడా వచ్చి పెళ్ళాడమంటున్నాడు, అమ్మా పార్వతి ఈ తలుపులు ఎవరికి రాకూడదు, నేను చేసుకోమనే భర్తకే ఈ తలుపులు రావాలని పార్వతీ మీద ఆనబెట్టి

ఆ చిన్నది సగ ఎంత కొట్టి నా తలుపులు తీయట్లేదు, ఎంత పిలిచినా బయటికి రావట్లేదు. మహారాజు చక్రవర్తి బయటికి వెళ్ళి వచ్చే అమ్మా దాసీలు చిలకత్తలు వెళ్ళి వచ్చారు. అమ్మా

ఆ అమ్మాయిని అందులో దూరిపోయింది, అమ్మాయిని బయటకు తీయండి అన్నారు. ఎవరైనా తలుపులు తీస్తుంటే రావట్లేదు. అమ్మా రాజుగారండి, ఎవరో తలుపులు తీసినా రావట్లేదు. అయినా ఈ అమ్మాయి ఎవరు, ఏంటి ఈ అమ్మాయి వృత్తాంతం ఏమిటి అని దాసీలు అడిగాడట. ఆ దాసీలు కూడా మహారాజుని ఎప్పుడు చూడలేదు పాపం. 12 ఆముడు దూరంలో ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు. ఏమండి ఇంకేముంది, ఈ అమ్మాయి పేరు రత్నమాల, వాళ్ళ అమ్మగారి పేరు పగడాల దేవి, వాళ్ళ నాన్నగారి పేరు ఇమామంతన మహారాజు. అనగానే ఓయమ్మో ఓయమ్మో నా కూతురి, నేనెంత దుర్మార్గుని అయ్యో భగవంతుడా, నాకు కూతురని తెలియదు. అయ్యో ఎంత పాపం చేశాను, అమ్మాయి ఎవరికైనా తెలిసిందంటే నా పరువు ఏమన్నా ఉంటుందే. 10 గుమ్మస్తాలు పిలవనింపి, నాయనా గుమ్మస్తాల మంత్రి లారా, ఈ బంగారు ఒక నందిని సముద్రంలో నా పారవేయండి. అమ్మా నా పరువు ప్రతిష్ట పోతుంది. అవునీ మహారాజు, ఆ ఒక కూతుర్ని కనుక ఆ బంగారు నందులో దూరింది కనుక ఆ అమ్మాయిని ఆ నందిని తీసుకొని అమ్మా సముద్రంలో పారవేసిరో. అమ్మా నందిని పారవేశారు కదా ఈ మహారాజు దుఃఖిస్తూ రాజుక చీరికి వెళ్ళి వచ్చినాడా. కట్టించిన మొహాలు మర్చిపోయాను, ఉద్యానవనం మర్చిపోయి ఆ ఉద్యానవనంలో ఆడే అమ్మాయిని చూసి నేను ఇలా మోహించాను. ఆ అమ్మాయి నందులో దూరింది, ఆ అమ్మాయి మన అమ్మాయిని నాకు తెలియదు. అమ్మాయిని నందిని సముద్రంలో పారమేయమని ఇప్పుడే చెప్పి వచ్చానన్న. అప్పుడు భార్య భర్త కళ్ళ మీద పడిపోయి తండమోయిన ప్రాణ వల్ల కూడా, అయ్యో చక్కగా అమ్మాయికి గండం ఉందని మీకు గండం ఉందని చెప్పారని అమ్మాయిని మీరు ఇప్పటి వరకు చూడలేదు, పెళ్లిలోనే చూడమన్నారు అమ్మాయికి. అయ్యో పెళ్లి చేద్దామనుకుంటే అమ్మాయిని సముద్రంలో పడవేశారా, నందితో ప్రకారంగా అమ్మాయిని కూడా పడవేశారని భార్యాభర్తలు దుఃఖిస్తూ ఇమామంతులు పట్టణంలో ఉండిపోయి వాళ్ళ కథ అలాగుండని ఇక్కడ నందిలో ఉన్న అమ్మాయి రత్నమాల.

కరటాల వెళ్ళిపోతూ ఉంది, ఇంకొక ఒడ్డుకు రాకుండా దాటుకుంటా వెళ్ళిపోతుంది కరటాల మీదని. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అమ్మా ఆనందిలో ఉన్న చిన్నక తలా ఉండని. ఇక్కడ చోళాపురి పట్టణములోన మహారాజు కుమారుడు యాడశికారికి బయలుదేరినాడా. అమ్మా యాడశికారికి బయలుదేరాడు బాలుడు. ఆ ఊళ్ళో ఉన్న ఒక పల్లి భోయులు సముద్రంలో వేటకు వచ్చారు. అమ్మ వలలు వేస్తున్నారు, ఆవేళ ఒక పిత్తపరిగన్నా పడలేదు పాపం. ఒరే ఇంకా పడవాలు లోతుగా వెళదామని ఇంకా లోతుగా నడిపారు పడవాలు. అమ్మ 10 మంది భోయులు వలలు వేస్తున్నారు, ఒకటి వలకి చిక్కుపడ్డాది. ఏంటమ్మా నంది? అయ్యి బాబు లాగుదా ఉంటే రావట్లేదు. ఒరే ఒరే పెద్ద తిమ్మంగళం పడిపోయింది, నా వల మీద 10 మంది వలలు వేయండి. ఆ 10 మంది కూడా వలలు వేశారు. లాగి లాగి లాగి లాగుతుంటే ఒరే ఇవాళ మన పండగ ఎందుకు చెప్పరా, పెద్ద చేప పడిపోయింది స్వర్గ చేప. ఈ చేప తీసుకెళ్లి మన రాజుగారికి ఇచ్చామనుకో మనకి ఎక్కువ బహుమతి వస్తుందని ఆ ఒక పల్లి భోయిలు ఆ ఒక నందిని తీసుకొని అమ్మా బయటకు వచ్చి పడ్డారు. పడగానే బంగారు నంది కదా చక్కగా తల తల తల తల మెరిసిపోతుంది, ఎంతో చక్కగా మెరిసిపోతుంది. అమ్మా ఇదేంటి బాబోయ్, ఈ నంది పడ్డాదండి చేప అనుకున్నాం అని ఆ ఒక పల్లి భోయిలు అమ్మా నందో చేప ఏదో ఒకటి, ఇది ఎత్తడిదో బంగారు మనకు తెలియదు, మన రాజుగారి దగ్గర పట్టుకెళ్ళామనుకో మనకి ఎక్కువగా వరహాలు ఇస్తారని ఆ 10 మంది బెస్తుబోయిలు ఆ నందిని వెత్తుకొని ఆ సముద్రం ఆర బయలుదేరారు. ఈ ఒక పిల్లవాడు యాడశికారికి వచ్చిన కుర్రవాడు సముద్రం ఆర బయలుదేరాడు. ఆళ్ళు వీళ్ళు కలుసుకున్నారు, ఒరే పల్లి పోయి లారే ఏంటి మోసుకొస్తున్నారు, ఏముండో ఇదేంటో తెలియదండి సముద్రంలో దొరికింది మాకు, మా వలలో చిక్కుపడ్డాదని. అమ్మా రాజుగారి అబ్బాయి కదా శివబాలుడు, అమ్మా శివప్రసాద్, ఏముండని నందిని కింద దింపారు. దింపి చూడగానే అబ్బాయి మహారాజు చక్రవర్తి, ఒరే ఇది బంగారు నంది, ఏముండోయ్ ఇది బంగారు నంద, అయ్యి బాబోయ్ ఏముండి మీ నాన్నగారికి ఇచ్చామనుకోండి.

ఇంకా మాకు ఇంకా పండగ పండగ మీ నాన్నగారు బోళని వరాలు మాకు ఇస్తారు. అయితే ఈ నందులో ఏముందో చూద్దామని పిల్లవాడు శంకరుడు వరహాన్ని పుట్టిన పిల్లవాడు భగవంతుడిని తెలుసుకొని ఆ నంది మీద చేయి వేయగా ఆ రెండు తలుపులు విడిచారా. అమ్మా రత్నమాల, అమ్మా పార్వతి వరహాన్ పుట్టిన అమ్మాయి తలుపులు తీసుకుని బయటకు వచ్చింది. బయటికి రాగానే వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలుంది. ఈ చక్కని ఒక శివకుమారుడు అమ్మాయి వంక చూసి విలవిల మూర్చ పోయా నారాయణ. అమ్మాయి అమ్మాయి ఎంతో అందంగా ఉంది, తన మూర్చ తను తెలుపుకొని అమ్మాయి చిన్నదానా ఈ ఊరు పేరు ఏమి? అయ్యో మహారాజా, నా ఊరు పేరు అనగా విమామంతుల పట్నము, నా తల్లి పేరు కడాలదేవి, నా తండ్రి పేరు విమామంతుల మహారాజు. మా నాన్నగారు నా పుట్టినరోజుకి పెద్ద బంగారం ఈ నందిని చేయించారు. ఒక రోజు వేళప్పుడు ఎవరు లేని టైములోన ఒక కిరాతకుడు వచ్చి నన్ను చేపట్టుకోబోతే ఈ నందులో దూరిపోయాను. ఇది నా కథ అని చెప్పింది. అయితే అమ్మాయి చక్కగా ఉందని, అమ్మా మా నాన్నగారి దగ్గరికి వెళదాం రా అని రాజుగారి దగ్గరికి రాజుగారి చెరువు తీసుకొచ్చాడు బాలుడు. అమ్మా రాజుగారు బాగా చూశారు, అయినా శివప్రసాదు ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది? నాన్నగారు ఇదిగో ఈ బంగారం అందులో దొరికింది ఈ అమ్మాయి. అమ్మా నీ ఊరు పేరేమిటి? నాది ఇమామంతుల పట్నము, మా తండ్రి గారి ఇమామంతుల మహారాజు, మా తల్లి పేరు పగడాలి దేవి, మా నాన్నగారి పుట్టినరోజు ఇచ్చారండి నందినని తండ్రి తమ మామయ్య గారు కూడా అదే చెప్పింది. చెప్పగానే అప్పుడు చక్కగా చూశారు, అమ్మా నేను 10 మంది బోయిన్లు పెట్టి నేను మీ ఊరు పంపించేస్తాను. అదేమిటండి మహారాజా? అలాగండి వెళ్ళిపోతాన్నది అమ్మాయి. అయితే అమ్మా ఈ అబ్బాయి చూశాడు శివప్రసాద్, నాన్నా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటి బాబు, నీకు నా చెల్లెలు కూతురు ఉంది కదా, పెళ్లి చేస్తా. నాన్న చేసావయ్య అమ్మాయిని పెళ్లి చేయి, లేదంటే నేను పెళ్లి కూడాను చేసుకోను నాన్న. అలేదే బాబుని భార్యాభర్తలు బాగా మాట్లాడుకున్నారు. ఎవరు? మహారాణి మహారాజు గారు. అదేమిటండి అబ్బాయి చేసుకొని ఉంటున్నాడు పెళ్లి, మీ చెల్లెలు కూతురికి ఇంకో మహారాజుని ఇచ్చి చేద్దాము. మన అబ్బాయికి అమ్మాయి రత్నమాల చాలా అందంగా ఉంది, చేసేద్దామని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని తండ్రి గారికి కబురు పెట్టి ఆ తల్లిదండ్రులను పిలిపించి అమ్మా పెళ్లిలో చూడమన్నారు కదా బ్రాహ్మలు. అమ్మాయిని చూడగానే అమ్మా నన్ను పట్టుకోవచ్చిన వీధులు మార్గుడి, అమ్మా కూతురాని కూతురు కాళ్ళ మీద పడిపోయి అమ్మా నా తప్పు క్షమించవమ్మా, నువ్వు నా కూతురు అని నాకు తెలియదు, నేను తండ్రిని నీకు తెలియదు, అమ్మా నా తప్పు క్షమించమని అక్కడ కనుక ఆ రాజుగారు పెద్దరాజుగారు ఈ రాజుగారు ఏకమయ్యి నిమ్మలే కొట్టారు బాబు మరి నీడలేశారా.

సుమతగా పందిళ్ళు వేసి, ఉదయముట్టుగా అరుగులు వేసి, అమ్మ శివబాలుడు పెళ్లి కుమారుడు, రత్నమాల పెళ్లి కూతురు, చదివే బ్రాహ్మణులతోటి, ఓడే భట్రాజులతోటి రంగరంగ వైపోగంగా వారు కూడా పెళ్లి చేసినారా మరి వారు.

తోటి గోవుతో కలువు పట్టుకున్నారు. గోవింద పజ గోవిందంట, అయ్యో కయ అమ్మా గోవిందంట, అయ్యో వైకుంఠ

0: మీరింతవరకు కాశీ మజిలీ కథలలోని బంగారు నంది కథ తంబురు కథ విన్నారు. నిర్వహణ శ్రీమతి మిరియాల రంగమ్మ, వంతలు శ్రీమతి మిరియాల రమణమ్మ, శ్రీమతి మిరియాల వెంకటమ్మ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట చిత్రం స్వయం కృషి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయి గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్, హర్ పేట్ కో రోటీ, కోయి గరీబ్ బినా కామ్ కే నా రహే. ఇస్కే లియే యే యోజనా ఆయీ హై. వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజ్గార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే పూరే 125 దిన్ మజ్దూర్ కో రోజ్గార్ మిలేగా.
0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్టస్థాయి మేధో సదస్సు ఈరోజు, రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలీపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
3: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేది ఒకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ వీబీసీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ వీబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతిక్ కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
4: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి, జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్ట స్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: पुलिस
4: मिस सीमा
3: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
3: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
5: హలో మమ్మా.
3: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
9: ఆ చిహ్నం లేకపోతేనో?
8: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
10: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
11: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
12: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
13: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మహిళల అభ్యున్నతికి డ్వాక్రా, ఈ అంశం గురించి శ్రీమతి గంపెన రామతులసమ్మ గారితో పరిచయం వింటారు.
14: మహిళా సాధికారికత ప్రభుత్వం ఉద్దేశించిన పథకాల్లో డ్వాక్రా ముఖ్యమైనది. మరి ఇటువంటి డ్వాక్రా పథకంలో తమ అనుభవాల్ని వివరించడానికి గుంపెన రామతులసమ్మ గారు మనతో ఉన్నారు. వారు డ్వాక్రా సంఘంలో తమ అనుభవాలను శ్రోతలతో పంచుకుంటారు. నమస్కారం తులసమ్మ గారు.
15: నమస్కారం అండి. మాది తాడేపల్లి మండలం డేసురం గ్రామంలోని సాయిరామ గ్రామైక్య సంఘం

0: ప్రెసిడెంట్ అండి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. నేను ఒక ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలం కూడా మా వారు అమ్మేసేసి లారీ కొన్నారు. ఆ లారీ కొన్న తర్వాత దాంట్లో లాస్ వచ్చింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన కాలు చేయి కూడా విరిగినాయండి. అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము మేము. ఆర్థికంగా చాలా నలిగిపోయాము. 99లో డోక్రా గ్రూప్ వాళ్ళు వచ్చి అడ్మిట్ ఇట్లా గ్రూపులు చేసుకోండి అని అన్నారు. సరేనని నేను కూడా గ్రూపులో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మహిళా మండలి ద్వారా మిషన్ సెంటర్ పెట్టారు. ఆ సెంటర్లో మిషన్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ లింకేజీ మాకు 2000 ఇచ్చారు. ఆ 2000 పెట్టి నేను మిషన్ కొనుక్కున్నాను. ఆ మిషన్ కుట్టుకుంటా ఉండేదాన్ని. 6 నెలలు పోయిన తర్వాత డిఆర్డి వాళ్ళు మాకు మళ్లీ 100,000 రూపాయలు సబ్సిడీ లోన్ ఇచ్చారు. ఆ లోన్ తోటి నా వంతు 10,000 వచ్చింది. ఆ 10,000 పెట్టేసి నేను క్లాత్ తీసుకొచ్చి పెట్టికోట్లు అయి కుట్టేదాన్ని. కుట్టి అమ్మేదాన్ని. తెలిసిన వాళ్ళందరూ తీసుకెళ్లేవాళ్లు. బాగానే జరిగేది అది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో డోక్రా ద్వారానే షాప్ పెట్టుకోవడానికి నాకు అవకాశం పెట్టుకున్నాను. ఇంకా అప్పుడు నేను ఒక్కదాన్ని చేయలేక ఇంకా నలుగురిని మా గ్రూప్ వాళ్ళని చేర్చుకున్నాను. దాంట్లోకి కటింగ్ చేసి ఇచ్చేదాన్ని, పీస్ వర్క్ చేసేవాళ్లు. అట్లా ఆదాయం పెంచుకోగలిగాను. ఆర్థికంగా కొంచెం బలపడ్డాను నేను. ఆ తర్వాత మా పిల్లలకు కూడా ఇందిరమ్మ హౌసింగ్ దాంట్లో పిల్లలిద్దరికీ చెరువుకి ఇల్లు కట్టాను. ఇప్పుడు నేను నా మనోరాలని ఇంజనీరింగ్ చెప్పించుకోగలుగుతున్నాను. అందుకని నేను డోక్రా గ్రూప్లో చేరిన తర్వాత బాగున్నానని అంటున్నాను. అలాగే నా తోటి వాళ్ళందరికీ కూడా నా అనుభవాన్ని, గ్రామ సంఘం ప్రెసిడెంట్ గా నేనున్నాను కాబట్టి అందరికీ కూడా ట్రైనింగ్లు ఇప్పించి అందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లా చెయ్యాలి అన్న సంకల్పం నాకు ఉండేది.
1: మరి మీరు గ్రామ సంఘం ప్రెసిడెంట్ అవ్వడం ఎలా జరిగిందండి?
0: 28 గ్రూపులు ఉన్నాయండి మా ఊళ్ళో. 28 గ్రూపుల వాళ్ళు కూడా అప్పుడు సంఘాలు పెట్టుకోమని, గ్రామానికి ఒక సంఘం ఉంటే ఇంకా అందరం కలిసి సామాజికంగా ఏదైనా సమస్య ఉన్నా కూడా అందరం కలిసి తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మాకు డిఆర్డి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు గ్రామ సంఘం పెట్టుకోండి అని. దాంతో గ్రూప్కి వచ్చేసి ఇద్దరు లీడర్ల కాడికి వచ్చేసి కూర్చుంటారు. 2 మీటింగులు పెట్టుకుంటాం. ఫస్ట్ మీటింగ్ లో అందరూ కలిసి మాట్లాడుకుంటారు. దీని నుంచి మనకేమి ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరుంటారు, సేవాభావంతో చేసేవాళ్లు లేచి నుంచండి అని అంటారు. అప్పుడు లేచి నుంచున్నాం. అది మామూలుగా ఓటింగ్ లాగా ఏదో సీట్లు రాసుకోవటం అలా ఉండదండి. మా ఓటింగ్ కూడా చేతులు ఎత్తుతారు. ఎవరైతే చేస్తానని నిలబడ్డాళ్ళు ఇష్టమైతే అందరు చేతులు ఎత్తుతారు. ఇష్టం లేకపోతే గనక ఎత్తారు. అప్పుడైతే అందరూ కూడా చేతులు ఎత్తారు ఉండండి అని. అట్లా 5 తీసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ గాను అందరూ ఇష్టపడతారు. అలాగే సెక్రటరీ గాను, జాయింట్ సెక్రటరీ గాను, ట్రెజరర్ గాను నుంచుంటారు. నేను ఇది చేస్తాను అని వాళ్ళంతటికి వాళ్లే నుంచుంటారు. సభ్యులకు ఇష్టమైతే వాళ్ళు చేతులు ఎత్తుతారు. ఆవిడంటే ఇష్టం లేకపోతే చేతులు ఎత్తారు. ఇంకా అదే ఓటింగ్ అనమాట. అట్లా ఎన్నిక అయ్యాను.
1: ఈ గ్రామ సంఘం మీటింగ్ లో సహజంగా ఎటువంటి అంశాలు చర్చకొస్తూ ఉంటాయి తులసమ్మ గారు?
0: హాజరు వేసుకుంటామండి ముందు, అందరు వచ్చారా లేదా అనేది. హాజరు తర్వాత చిన్న సంఘాలు పనితీరు ఎలా ఉంది, మీ సంఘం ఎలా చేస్తుంది ఏంటి అనేది అందరినీ అడుగుతాము. ఆ సంఘం మీటింగ్ డేట్లు తెలుసుకుంటాము. తర్వాత బ్యాంకు లింకేజీ గురించి మాట్లాడుకుంటాం, అందరు కడుతున్నారా లేదా అనేది మాట్లాడుకుంటాం. ఆ తర్వాత జెండర్ గురించి మాట్లాడుకుంటాం, సామాజిక సమస్యలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పుస్తకాలు రాసుకుంటున్నారా లేదా, గ్రూప్ పుస్తకాలు ప్రతి నెల కూడా రాసుకోవాలి. ఏదన్నా 6 నెలలకోసారి ఆడిట్ జరుగుతాయి. అలాంటప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. అందుకు పుస్తకాల రూపంలో ఎవరు కట్టారు, ఎవరు కట్టలేదు, ఇంకెంత కట్టాలనేది ఒక రాసుకోవాలి. అది రాసుకుంటున్నారా లేదా అని అందరిని అడుగుతాం. అట్లాంటి అంశాల గురించి మాట్లాడుకుంటాం.
1: సహజంగా మీ అనుభవం చూసుకుంటే మీరు మీ కాళ్ల మీద మీరు నిలబడ్డారు డ్వాక్రా పథకం ద్వారా. అలాగే ఈ రోజు 4 పని చూపించగలుగుతున్నారు. మరి అసలు ఈ డ్వాక్రా పథకం ప్రారంభమయ్యాక మహిళల స్థితిగతుల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి?
0: ఆర్థికంగా డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా అవసరం అనుకుంటే ట్రైనింగ్లు ఇప్పిస్తున్నాము, అది తీసుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళు మిషన్ కుట్టేవాళ్ళు మిషన్, షాపులు పెట్టుకునేవాళ్ళు షాపులు, అలా పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగాను, మానసికంగాను, సామాజికంగాను కూడా అందరూ ధైర్యంగానే ఉంటున్నారు. ఎదుగుదలే కనిపించిందండి వాళ్లల్లో కూడా. అందరూ మనోధైర్యంతో ఉంటున్నారు. ఏం పర్వాలేదు మనకి, డోక్రా ద్వారా అన్ని కూడా సమకూర్చుని మన పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం అనే ఆలోచనతో ఉన్నారు అందరూ కూడాను.
1: మరి ఈ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చాలా

0: తక్కువ వడ్డీకి డబ్బుని అప్పుగా ఇస్తుంది. మరి ఈ డబ్బును సక్రమంగా వినియోగిస్తున్నారా లేకపోతే వ్యక్తిగత అవసరాలకి వాడుకుంటున్నారా, ఇటువంటివి మీరు చెక్ చేస్తారా? ఒకవేళ ఎవరైనా వ్యక్తిగత అవసరాలకి దుర్వినియోగం చేస్తే అప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
1: మామూలుగా అసలు దీనికి సామాజిక తనిఖీ కమిటీ అని ఉంటుందండి. మేము ప్రభుత్వం ఇచ్చేది లింకేజ్ లోన్ గాని శ్రీనిధి లోన్లు ఇలాంటివి ఉంటాయి. అది వాళ్ళు ఏంటంటే క్రెడిట్ ప్లాన్ ప్రకారంగానే మేము ఇస్తాం. వాళ్ళు మేము ఒక గేదెని కొంటాము, ఆ గేదెకి 50,000 ఖర్చు అవుతుంది. దాంట్లో దానికి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, ఎంత మా వాడుకుంటాం, ఎంత ఆదాయం వస్తుంది అనేది రాస్తారు దాంట్లో. ఆ రాసిన దాన్ని బట్టి మేము సామాజిక తనిఖీ కమిటీ అనేది మా గ్రూపుల్లోనే ఉంటది. 5 కమిటీలు ఉంటారు కదా, 5 కమిటీల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళు కొన్నారా లేదా ఈ అప్పు తీసుకెళ్లి అనేది తనిఖీ చేస్తారు. కొనకపోతే వెంటనే చర్య తీసుకుంటారు. కొనేలాగా వేరే ఆటకి మీరు వాడొద్దు, ఆదాయం వచ్చే కార్యక్రమాలకే ఈ ప్రభుత్వం సొమ్మును వాడాలి అనేది మేము ముందు నుంచే వాళ్ళకి చెప్తా ఉంటాము. వాళ్ళు కూడా అలాగే ఆటికే వాడతారు. వేరే దుర్వినియోగం చేశారంటే చాలా ఇబ్బంది పడతారని మేము అది కొనేలాగానే చూస్తాం. ఊళ్ళో వాళ్లే కాబట్టి మాకు బాధ ఉండదు.
0: మరి ప్రతి నెల బ్యాంక్ లింకేజ్ అనేది చెల్లించాలి కదండి, మరి అది సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో చూస్తూ ఉంటారా? ఒకవేళ చెల్లించకపోతే ఏమవుతుంది? అటువంటి సందర్భాల్లో మీరేం చేస్తారు?
1: ఫస్ట్ మేము మీటింగుల్లో మాట్లాడుకునేది మీ సంఘం మీటింగ్ పెట్టుకున్నారా లేదా బ్యాంక్ లింకేజీ కట్టారా లేదని పుస్తకం తెప్పిస్తాం. వాళ్ళు బ్యాంకు వచ్చేటప్పుడు పొదుపు బుక్, బ్యాంకు లింకేజీ బుక్ రెండు తీసుకురావాలి. తనిఖీ కమిటీ వాళ్ళు పుస్తకం చూస్తారు, కట్టారు ఇళ్ళని అంటారు. కట్టకపోతే ఎందుకు కట్టలేదు ఏంటి అని అడుగుతాం. అంటే ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళలేదనో లేకపోతే ఏదో వాళ్ళకి ఇబ్బందుల గురించి చెప్తారనుకోండి, పనులు ఎక్కడ దొరకలేదనేది. అప్పుడు మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ గ్రామ సంఘం నుంచి మేము సభ్యత్వాలు వసూలు చేసుకుని పెట్టుకుంటాం. ఆటిల్లో నుంచి వాళ్ళకి అప్పిస్తాం. ఆ అప్పుని వాళ్ళు ఏంటంటే లింకేజీ పెద్ద అప్పుకి కట్టుకుంటారు. ఇది దీని నుంచి వాయిదాలు ఎక్కువ పెంచి వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా 24 వాయిదాలని అట్లా మామూలుగా బ్యాంక్ లింకేజీ ఎంతైతే అవసరం అవుతుందో వాళ్ళు అడిగితే అని బట్టి మేము ఇస్తుంటాం. ఎక్కువ వాయిదాలు పెట్టి కట్టించుకుంటా ఉంటాం. అప్పుడు అటు ఆ లింకేజీ అప్పు తీరిపోద్ది వాళ్ళకి. మామూలుగా వాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంతో అవుతారు. 24 వాయిదాలు అట్లా పెట్టామనుకోండి, అది మనందరూ డబ్బులే కదా, మనందరం సభ్యత్వాలుగా చేసుకున్న డబ్బులు కాబట్టి మనలో మన అవసరాలకి అది ఇబ్బంది లేకుండా తీర్చుకోవటం కోసం సంఘం నుంచి చెప్పిస్తాం వాళ్ళకి.
0: ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళలకు పొదుపు చేసే అలవాటు అనేది అలవడిందంటారా?
1: అలవడిందండి. పొదుపు చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతా ఉంటున్నాయి. అయితే ఇంకా పొదుపును పెంచుకోవాలనే ఆలోచన అందరికీ ఉంటది. దానికి ఏం చెప్తా ఉంటే ఇవాళ నేను ఒక మిషన్ కొనుక్కున్నాను, దాని నుంచి నేనే ఒకదాన్నే కుట్టగలుగుతున్నాను, ఆ 100 రూపాయలే నేను పొదుపు చేసుకోగలను. అట్లా కాకుండా ఇప్పుడు నేను 4 మిషన్లు పెట్టాను, 4 పనిచేస్తున్నాను, దీన్ని మార్కెటింగ్ చేస్తే నేను నెలకి 200 నేను పొదుపు చేయగలుగుతాను. పొదుపులు పెంచుకుని మన పొదుపులనే మనం వాడుకునే విధంగా చేయాలంటాం. అయితే మార్కెటింగ్ సౌకర్యాలు వాళ్ళు చూపించమంటారు. ఇక్కడికైతే 30 గ్రూపులే వస్తున్నాయి, అక్కడికైతే 22 వివోల నుంచి కూడా వస్తారు, వాళ్ల దగ్గరికి తీసుకెళ్తాం. ఇది అక్కడ మార్కెటింగ్ తొందరగా అయిపోద్ది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జిల్లా సమాఖ్యకి మార్కెటింగ్ సౌకర్యాలను పెంచుకోవటాని కోసమే చూస్తుంటాం. అది పెంచుకుంటే పొదుపులు చేసుకోగలుగుతామని మేము అందరికీ కూడా అలాగే చెప్తాం.
0: ఈ డ్వాక్రా సంఘంలో సభ్యులు తయారు చేసే వస్తువులకి బయట ఎటువంటి మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయండి?
1: అదే మార్కెటింగ్ సదుపాయాలు ఇప్పుడు మాకు మేముగా చేసుకుంటున్నాము. కాకపోతే ఇట్లా ఎగ్జిబిషన్లో వాటిల్లో పెట్టుకోండి అంటున్నారు. బయట మార్కెటింగ్ సౌకర్యం కాస్త తక్కువగా ఉంది. అది మా అందరి కోరిక కూడా ఏంటంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కువగా ఉంటే మాకు మేము చేసిన వస్తువులను అమ్ముకుంటే ఇంకా మేము అభివృద్దిలోకి వస్తామనే ఆలోచన ఉందన్నమాట. ఇక అదేంటంటే కొంచెం నాలాగా చదువు లేని వాళ్ళకి కొంచెం కష్టము. అందుకని ఇప్పుడు అందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించు, ఆన్లైన్ లో పెట్టండి అని.
0: నేడు ప్రపంచం అనేది సాంకేతిక విజ్ఞానం మీదే నడుస్తుంది, మరి ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా మీరు ఆ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మీరు అందుబాటులోకి తీసుకుంటున్నారు, కొత్త అవకాశాలని అందిపుచ్చుకుంటున్నారు. ఇది చాలా అభినందించదగ్గ విషయం అండి. మరి ఈ డ్వాక్రా సంఘ సభ్యులతో సంఘ నాయకులు ఎలా మెలగాలి?
1: సంఘ నాయకులు తల్లిలాగా మెలగాలండి. వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి సలహా చెప్పి లీడర్కి కొన్ని విషయాలు ఎక్కువగా మీటింగులకు అది వెళ్తుంటది కాబట్టి ఆవిడకి అక్కడికి కొన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలన్నీ సంఘ సభ్యులకు చెప్పి తల్లిలాగా ఆదరించాలి.
0: మరి సామాజిక సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారండి?
1: మామూలుగా మాకు సామాజికంగా సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఈ గ్రామ సంఘంలోనే చర్చించుకుంటాం. ఏంటి మన సమస్య అని, ఏదైనా మనకి పంచాయతీలో అయ్యే పని అది అనుకుంటే పంచాయతీ దగ్గరికి వెళ్లి అడుగుతామండి. అందరం కలిసి వెళతాం, అర్జీ పెట్టేసుకుంటాం, అక్కడ వాళ్లు చూస్తుంటారు. అట్లా మా వల్ల అయ్యే అయితే మేమే చేసుకుంటాం. ఇక్కడ ఊరి వరకే ఏదన్నా చిన్న చిన్న అయితే, పెద్ద పెద్ద ఏదన్నా ఇప్పుడు జెండర్ విషయాలు వస్తుంటాయండి, భర్త చనిపోతే ఆవిడకి ఏమి ఇవ్వకోకుండా ఇంట్లో నుంచి పంపించేసినట్టు అలాంటివి ఉంటే మేము చర్చించుకుంటాం. మా వల్ల ఏ అయితే మేమే చేస్తాం, లేకపోతే వాళ్ల దగ్గరికి మా జెండర్ కమిటీ వాళ్ళు వెళ్లి మాట్లాడతారు. వాళ్లకు కూడా వాళ్ళు ఇది కాలేదనుకో మండల సమైక్యకి తీర్మానం రాసి పంపిస్తాం, ఇలా దీన్ని మాకు వచ్చిన సమస్య మేము తీర్చలేకపోతున్నాం, మీరు చూడండి అని. పోలీస్ స్టేషన్కి వెళ్లే సమస్య అయితే దానికి వెళతాం, అదే ఊళ్ళో పంచాయతీకి వెళ్లేదైతే అందరం కలిసి అక్కడికి వెళ్లి పరిష్కరించుకుంటాం చిన్న చిన్న అయితే. పెద్ద పెద్ద అయితే మాత్రం మండల సమైక్యగా అర్జీ పెట్టుకుంటాం. అక్కడ మండల సమైక్యలో కమిటీ ఉంటారు, ఒక ఎస్ఐ గారు మా కమిటీ ఉంటారు, ఒక లాయర్ ఉంటారు, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉంటారు, ఒక ఎండీఓ గారు, ఒక ఎంఆర్ఓ గారు, ఐదుగురు కలిసి ఒక కమిటీ మాకుంటారు. వాళ్ళు ఇదిగోండి మాకు ఈ సమస్య వచ్చిందంటే ఆయన ఎవరి వల్ల అయ్యే సమస్య అయితే వాళ్ల దగ్గరికి వాళ్ళు సాల్వ్ చేస్తారు దానికి.
0: డ్వాక్రా పథకంతో తులసమ్మ గారి ప్రయాణాన్ని చూస్తే ఆమె తన కాళ్ల మీద తను నిలబడగలిగారు, నేడు ఎంతో మందికి మార్గదర్శకత్వం చేసే స్థాయికి ఎదిగారు. మరి ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ధన్యవాదాలు తులసమ్మ గారు.
1: నమస్కారం అండి.
2: మహిళల అభ్యున్నతికి డ్వాక్రా. శ్రీమతి జి రామతులసమ్మ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

నిమ్మకాయలోని పోషక విలువలు. విశేషాలు: ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో! ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఆ టీలోని 80% యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

ఉంటుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులొచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటిచూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకుని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

0: మీరింతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు వాట్సప్ ద్వారా సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాను. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏంటి? ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? కార్యక్రమంలో ఇప్పుడు అమెరికా అబ్బాయి ఈ చిత్రానికి పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. ప్రశ్న మరొకసారి, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్

ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి, ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. రాంగ్ అండి, నేను అడిగింది ఎస్ఐఆర్ పూర్తి రూపం అంటే ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఎస్ఐఆర్ అంటే ఏంటి అని అడిగాను. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుండి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. జి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మహబూబ్ జాన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి కోటేశ్వరరావు గారు కోవూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. జయబాలన్ గారు తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. నేను అడిగింది ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ అండి, తెలుగులో కాదు, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎస్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. కుంచి రామమూర్తి గారు కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రభా

గారు చీరాల నుంచి. మీరు చెప్పింది తెలుగులో కరెక్టేనండి. నేను అడిగింది ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగాను. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల అయాన్స్, సీయోనా నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ ఎంవి వెంకటేశ్వరరావు అరుణ, ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, దైదా చిన్మయ్యి, దైదా ప్రీతం. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయిపాలెం, నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరు మురళి గారు లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు గారు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామమోహన్ రావు సత్యవతి మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జి భూమేష్ ధనలక్ష్మి పురుషోత్తం ఎస్ఎస్ కొండ చిత్తూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుండుగల్ను నుంచి కొనకాల రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారా. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి? ఎస్ఐఆర్కి ఫుల్ ఫామ్ ఏమిటి? ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కళ్యాణి గారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్ తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన కార్యక్రమమైన ఎస్ఐఆర్ పూర్తి రూపం ఏమిటి అని అడిగాను. ఇంకా కొన్ని ఆన్సర్స్ వచ్చినాయి. జయకుమార్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దీనికి సరైన సమాధానం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనిని తెలుగులో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అని కూడా అంటారు. నకిలీ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు మరియు వేరే ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి జాబితాను పక్కాగా సిద్ధం చేయడం ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమంలో తరువాత క్విజ్ ప్రశ్న భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది? ప్రశ్న మరొకసారి, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది? కార్యక్రమంలో ఇప్పుడు మహర్షి ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడిన పాట. ప్రశ్న మరొకసారి, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం అంటే గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది?

భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది అని అడిగాను. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా పాలెం పోలయ్య గారు, బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, నెల్లూరు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్బాయ్, మహమ్మద్ రఫీబాయ్, ఇస్మాల్ ఖాదర్ బాషాబాయ్ గారు, కుంచి రామ్మూర్తి గారు ఇందాకటి

ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకొల్లు నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. కరెక్ట్ ఆన్సర్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుంచి. ఇందాకటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ గణేష్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా. నేను అడిగింది వ్యవసాయ రంగంలోనేనండి. వ్యవసాయ రంగంలోనే ఇది దేనికి సంబంధించింది, స్వర్ణ విప్లవం దేనికి సంబంధించినది. కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు. కరెక్ట్ ఆన్సర్ లతా గారు ఉయ్యూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శంకర్ గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి నరేందర్ రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుండి శశిరెడ్డి చిన్నప్ప, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజుగారు, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సమీనా గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కేశవరావు గారు మీరు వాయిస్ మెసేజ్ పెడుతున్నారండి, వాయిస్ మెసేజ్ కాదు మెసేజ్ టైప్ చేసి పంపించండి, చదవడానికి వీలుగా ఉంటుంది. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్, ఖార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లీశ్వరి ఫణీంద్ర, మార్కాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ సూర్యాపేట జిల్లా చింతాలపాలెం మండలం శోభనాద్రిగూడెం నుంచి షేక్ మహబూబ్ జాన్ గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ గుండుగల్ను నుంచి తంగెళ్లపల్లి ముకుందాచార్యులు, శేషుకుమారి, రవి, మధు. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మరుహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ ప్రభాగారు చీరాల నుంచి, కళ్యాణి గారు చీరాల నుంచి, నారాయణ గారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్
నెల్లూరు జిల్లా

చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ బాషా కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, కర్నూలు బ్రహ్మయ్య నగర్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్బాయ్ గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, నెల్లూరు నుంచి ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్బాయ్, మహమ్మద్ రఫీబాయ్, ఇస్మాయిల్ బాయ్, బాలాజీ నగర్ నుంచి ఖాదర్ బాషాబాయ్ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి విజయ, వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, కోట హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుంచి సౌదామిని, వసుంధర, తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ శ్రీనివాస్, శ్యామల, గజ్వేల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ జయబాలన్ గారు, తమిళనాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరి మురళి, లక్ష్మి, బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగింది గోల్డెన్ రివల్యూషన్ అండి, గ్రీన్ రివల్యూషన్ అని పంపించారు. గోల్డెన్ రివల్యూషన్ దేనికి సంబంధించినది అని అడిగాను. కుంచి రామమూర్తి గారు, కుంచివాణిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ గారు, కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇనమడుగు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ శ్రీను వావెల గారు, నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న. మొదటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, భారత వ్యవసాయ రంగంలో స్వర్ణ విప్లవం దేనికి సంబంధించినది అని అడిగాను. దీనికి సరైన సమాధానం తేనె ఉత్పత్తి మరియు ఉద్యానవన రంగానికి సంబంధించినది, హార్టికల్చర్కి. భారత వ్యవసాయ రంగంలో పండ్లు, కూరగాయలు మరియు తేనె ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి 1991 నుండి 2003 మధ్యకాలంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే స్వర్ణ విప్లవం. ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేసి రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చడం దీని ముఖ్య ఉద్దేశం. ఈనాటి యువలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో తెనాలిరామ్కి చాతుర్యు 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. వినండి 8వ తరగతికి హిందీ పాఠం తెనాలిరామ్కి చాతుర్యు.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: బైక్ టు ఆశీష్. తుమ్హే మాలూమ్ హై

0: चतुराई नामक पाठ के द्वारा उनकी चतुराई क्या है जानेंगे।
1: जी हाँ, विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे। उनकी सभा का नाम भुवन विजयम था। उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे।
0: विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे। उनकी सभा का नाम भुवन विजयम था। विजयनगर राज्यानिकि राजु श्रीकृष्ण దేవరాయలు వారు వారి సభను భువన విజయం అంటారు। उनकी सभा में अष्ट दिग्गज नामक 8 कवि रहते थे। उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे। वारी सभलो अष्ट दिग्गजमुलु अने 8 मंदि कवुलु उंडेवारु। वारिलो तेनालीरामुडु चाला ज्ञानवंतुडु मरियु चतुरुडु। अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे। तेनालीरामुडु తన తెలివితేటలతో మరియు చతురతతో ఎంత కష్టమైన సమస్యలైనా పరిష్కారం తెలిపేవాడు, అందువలన ఆయన్ను వికట కవి అంటూ ఉండేవారు।
1: ఏక్ దిన్ రాజా కృష్ణదేవరాయనే రాజ్యకే ప్రముఖ వ్యక్తియోంకో అప్నే మహల్ మే భోజన్ కే లియే బులాయా। అతిథియోంకో సోనేకే బర్తనోం మే భోజన్ పరోసా గయా। सोने के बर्तनों को देखकर एक अतिथि का मन लाल छाया। उसने चुपक से एक चम्मच को उठाकर अपनी जेब में रख लिया।
0: एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया। అతిథియం కో సోనే కే బర్తనమే భోజన్ పరోసగయ। ఒకరోజు రాజా కృష్ణదేవరాయలు రాజ్యంలో గల ప్రముఖమైన వ్యక్తులకు తన మహల్లో భోజనం ఏర్పాటు చేశారు। అతిథులకు బంగారపు పాత్రలో భోజనం వడ్డించారు। సోనే కే బర్తనం కో దేఖకర్ ఏక్ అతిథి కా మన్ లల్చాయా। ఉస్నే చుప్కే సే ఏక్ చమ్మచ్ కో ఉటాకర్ అప్ని జేబ్ మే రఖ్ లియా। బంగారపు పాత్రలు చూసిన ఒక అతిథి యొక్క మనసు ఆశపడింది। ఆయన చాటుగా ఒక చెంచాను తీసి తన జేబులో పెట్టుకున్నాడు।
1: రాజా కృష్ణదేవరాయ తదా తెనాలీరామ్ నే అతిథి కో చెమ్మచ్ జేబ్ మే రఖే హుయే దేఖ్ లియే తా। రాజా కృష్ణదేవరాయ నే తెనాలీరామ్ కో సంకేత్ కియా। తెనాలీరామ్ తురంత సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చెమ్మచ్ నికల్వానా హై।
0: రాజా కృష్ణదేవరాయ తదా తెనాలీరామ్ నే అతిథి కో చెమ్మచ్ జేబ్ మే రఖ్తే హుయే దేఖ్ లియా తా। రాజా కృష్ణదేవరాయ నే తెనాలీరామ్ కో సంకేత్ కియా। తెనాలీరామ్ తురంత సమజ్ గయే కి అతిథి కా అపమాన్ కియే బినా హీ చమ్మచ్ నికల్వానా హై। రాజా కృష్ణదేవరాయలు మరియు తెనాలీరాముడు అతిథి చెంచాని తన జేబులో పెట్టుకునేట గమనించారు, మరియు రాయల వారి సంకేతము అతిథికి అవమానం కలగకుండా చెంచా తీసుకోవాలని తెనాలీరాముడికి వెనువెంటనే అర్థమైంది।
1: జబ్ సబ్ లోగోం నే భోజన్ కర్ లియా తో తెనాలీరామ్ అప్నే స్థాన్ పర్ ఖడే హోకర్ బోలే సజ్జనోం అబ్ ఆప్ సబ్కే మనోరంజన్ కే లియే మై ఏక్ జాదూ కా ఖేల్ దిఖాఊంగా దేఖియే మై यह सोने को चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा।
0: जब सब लोगों ने भोजन कर लिया तो तेनालीराम अपने स्थान पर खड़े होकर बोले, सज्जनों अब आप सबके मनोरंजन के लिए मैं एक जादू का खेल दिखाऊंगा। देखिए मैं यह सोने का चम्मच अपनी जेब में रखूंगा और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा। అందరూ భోజనం చేసిన తర్వాత తెనాలీరాముడు తన స్థానంలో నిలబడి, సజ్జనులారా మీ అందరి వినోదం కోసం నేను ఇప్పుడు ఒక తమాషా ఆట చూపిస్తాను, చూడండి నేను ఈ బంగారపు చెంచాను నా జేబులో పెట్టుకున్నాను మరియు మీలో ఏ ఒక్కరి జేబులో నుంచైనా బయటకు తీస్తాను।
1: తెనాలీరామ్ నే చెమ్మచ్ అప్నీ జేబ్ మే రఖ్ లీ ఫిర్ ఉన్హోనే ఆంకే బంద్ కీ ఔర్ కోహీ మంత్ర పఢ్నే కా బహానా బనాయా। తోడీ దేర్ బాత్ ఉన్హోనే అప్నీ ఆంకే కోలీ ఔర్ కహా కీ అబ్ చెమ్మచ్ మేరీ జేబ్ మే సే కిసీ ఔర్ కీ జేబ్ మే చలా గయా హే దేఖ్తే హే కీ కిస్కీ జేబ్ మే హై ఇత్నా కహాకర్ తెనాలీరామ్ బారీ బారీ సే

0: हर अतिथि के पास जाते और मन ही मन मंत्र पढ़ने का बहाना बनाते।
1: तेनालीराम ने चम्मच अपनी जेब में रख ली। फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया। थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली और कहा कि अब चम्मच मेरी जेब में से किसी और की जेब में चला गया। तेनालीरामुड़ चंचानु तन जेबुलो पेट्टुकुन्नाडु। తర్వాత కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదువుతున్నట్టు నటన చేశాడు. కొద్దిసేపు అయిన పిదప కళ్ళు తెరచి, ఇప్పుడు చెంచా నా జేబులో లేదు, అది మీలో ఒక్కరి వద్దకు వెళ్ళింది అన్నాడు. దేఖ్తే హై కి కిస్కే జేబ్ మే హై. ఇతనా కాకర్ తెనాలిరామ్ బారీ బారీ సే హర్ అతిథి కే పాస్ జాతే ఔర్ మన్ హీ మన్ మంత్ర పడ్నే కా బహానా బనాతే. చూద్దాం ఎవరి జేబులో ఉందో అంటూ వంతులు వారీగా ప్రతి అతిథి దగ్గరకు వెళ్తూ మనసులో మంత్రం జపిస్తూ నటన చేస్తున్నాడు.
0: అంతమే వే చెమ్మచ చుపాయే హుయే వ్యక్తి కే పాస్ జాకర్ బోలే కి మంత్ర మేరీ జాదూ బతా రహా హే కి చెమ్మచ ఆప్కి జేబ్ మే హే కృపయా ఆప్ అప్ని జేబ్ దేఖియే అతిథి కే పాస్ బచ్నే కా కోయి ఉపాయ్ నాతా నా చాహతే హుయే భీ ఉసే అప్ని జేబ్ మే హాత్ డాల్నా పడా.
1: అంత మే వే చమ్మచ చుపాయే హుయే వ్యక్తి కే పాస్ జాకర్ బోలే కి మిత్ర మేరా జాదూ బతా రహా హై కి చమ్మచ ఆప్కి జేబ్ మే హే కృపయా ఆప్ అప్ని జేబ్ దేఖియే అతిథి కే పాస్ బచానే కా కోయి ఉపాయ్ నాతా నా చాహతే హుయే భీ ఉసే అప్ని జేబ్ మే హాత్ డాల్నా పడా. చివరకు తెనాలిరాముడు చెంచా దాచిన అతిథి దగ్గరకు వెళ్లి, మిత్రమా, నా తమాషా ఆట నీ దగ్గరే ఉన్నట్లు చెప్పుచున్నది అని అన్నాడు. అతిథి దగ్గర తనను తాను రక్షించుకున్నటకు ఏ ఉపాయం లేదు. తలచకుండానే తన జేబులో చెయ్యి పెట్టవలసి వచ్చింది.
0: ఉస్నే జేబ్ చే చెమ్మచ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా. సభి అతిథియోమ్ నే తెనాలిరామ్ కే జాదూయి చమత్కార్ కో దేఖ్ కర్ తాలియా బజాయి. రాజా కృష్ణదేవరాయ్ తెనాలిరామ్ కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే. ఉన్హోనే తెనాలిరామ్ కి ఖూబ్ ప్రశంసా ఔర్ కి దేర్ సారే ఇనామ్ భీ దియే.
1: उसने जेब से चम्मच निकाला और तेनालीराम को दे दिया. सभी अतिथियों ने तेनालीराम के जादुई चमत्कार को देखकर तालियां बजाई. अतिथि तन जेबुलो नुंची चंचन वेलुपलकु तीसी मरियु तेनालीरामुडिकी इच्चेशाडु. अंदरु अतिथुलु तेनालीरामुडि योक्क तमाशा मरियु चमत्कारपु आटनु चूसी चप्पट्लु कोट्टारु. राजा कृष्णदेवराय तेनालीराम की चतुराई से बहुत खुश हुए. उन्होंने तेनालीराम की खूब प्रशंसा की और ढेर सारे ఇనాం బి దియే. రాజా కృష్ణదేవరాయలు తెనాలిరాముడి యొక్క చతురతను చూసి సంతోషించారు మరియు ఎంతగానో ప్రశంసించారు. ఇదేగాక ఎన్నో బహుమతులు కూడా ఇచ్చారు. అబ్ కుచు కఠిన శబ్ద దర్జ కరే
0: జీ హా.
1: నామక్ పేరు గల.
0: నామక్ పేరు గల.
1: భోజన్ పరోసన భోజనం వడ్డించుట.
0: భోజన్ పరోసన భోజనం వడ్డించుట.
1: కుచ్ విలోమ శబ్ద భీ లిఖలే
0: జీ హా.
1: ప్రముఖ సాధారణ.
0: ప్రముఖ్ సాధారణ్.
1: సజ్జన్ దుర్జన్.
0: సజ్జన్ దుర్జన్.
1: బంద్ కర్ణ కోల్నా.
0: బంద్ కర్ణ కోల్నా.
1: శ్రీకృష్ణ దేవరాయ్ किस राज्य के राजा थे.
0: श्री कृष्ण देवराय विजयनगर राज्य के राजा है.
1: अतिथि का मन क्यों ललचाया.
0: अतिथि का मन इसलिए ललचाया कि उसके सामने सोने के बर्तनों में भोजन परोसा गया.
1: श्री कृष्ण देवराय ने तेनालीराम को इनाम क्यों दिया.
0: श्री कृष्ण देवराय ने तेनालीराम को इनाम उसकी चतुराई और चमत्कार के लिए प्रसन्न होकर दिया था.
1: सही उत्तर दिया है. बहुत खूब. अब व्याकरणांश के रूप में सर्वनाम के बारे में जाने.
0: जी हाँ.
1: मैं रोज स्कूल जाता हूँ. तुम स्कूल में हिंदी पढ़ती हो. आप समाचार पत्र पढ़ते हैं. वे मंदिर में पूजा करने जाते हैं. ऊपर के वाक्यों में मैं तुम आप वे आदि सर्वनाम के शब्द हैं. सर्वनाम वह है జో సంజ్ఞా కే బదులే ప్రయోగ్ కియా జాతా. అంటే నామవాచకమునకు బదులుగా వ్రాయు శబ్దమును సర్వనామం అంటారు. ఇస్కే చహ్ భేద్ హై. వే హై కి పురుషవాచక్, నిశ్చయవాచక్, అనిశ్చయవాచక్, సంబంధవాచక్, ప్రశ్నవాచక్ ఔర్ నిజవాచక్. సర్వనామ
0: పురుషవాచక్ సర్వనామ కి పహచాన్ కైసే కి జాతీ హై అధ్యాపక్ జీ.
1: ఇస్మే బోల్నే వాలే కే లియే మై హమ్, సున్నే వాలే కే లియే తూ తుమ్ ఆప్, और अन्य व्यक्ति या वस्तु के लिए वह यह वे ये प्रयोग

0: కర్తే హే అంటే మాట్లాడేవారి కోసము మై హమ్ అని, వినేవారి కోసము తూ తుమ్ ఆపని, మరియు ఇతరులకు ఇతర వస్తువుల కొరకు వహు యహ్ వే ఏ అని చెప్పాలి. ఎలా అంటే జైసే కి మై ఘర్ మే హూ, ఆప్ సభా మే హై, వహ్ మైదాన్ మే హై.
1: నిశ్చయ వాచక కిస్ తరహ సూచిత్ కియా జాతా హై జీ?
0: ఇసిసే నిశ్చయ కా బోధ్ హోతా హై. దీని ద్వారా నిశ్చిత భావం తెలుస్తుంది. ఎలా అంటే యహ్ ఆద్మీ సైనిక్ హై, ఏ అధ్యాపక్ హై, వహ్ స్త్రీ డాక్టర్ హై. జైసే తెలిసిందా?
1: జీ హా. అనిశ్చయ సర్వనామ సే కుచ్ సందేహ హోతా హై నా అధ్యాపక్ జీ?
0: బిల్కుల్, ఇస్ సర్వనామ సే అసంపూర్తి కా భావ్ ప్రకట్ హోతా హై. దీని ద్వారా అసంపూర్ణమైన భావం కలుగుతుంది. జైసే కి ఉస్కో తోడా పానీ దీజియే, కుచ్ లోగ్ వహా బాత్ చీత్ కర్ రహే హై. ఈ వాక్యములలో తోడా, కుచ్ అనిచ్చే సర్వనామంకు చెందిన పదములు. అర్థమైందా?
1: జీ హా. ఉస్కీ జిస్కీ ఏ శబ్ద కిసీ తరహ కే సర్వనామ కే ఆధారన్ హే.
0: ఠీక్ బాత్ కహీ హో. ఉస్కీ ఉన్కీ జిస్కీ జో సో ఆది శబ్ద సంబంధవాచక సర్వనామ కే లియే ప్రయోగ్ హోతా హై. ఈ పదములు సంబంధవాచక సర్వనామంకై వ్రాయబడతాయి. జైసే కి ఎలా అంటే ఉస్కీ కితాబ్ యహాన్ హై, జో మెహనత్ కర్తా హై ఉస్కా ఫల్ అచ్చా హోతా హై. జానే?
1: జీ హా, జాన్ లీ. కహా కౌన్ క్యా యే ప్రశ్నవాచక చిహ్న ఏనా?
0: తుమ్హారా జ్ఞాన్ అచ్చా హై. ఉదాహరణకు తుమ్ కహా జా రహే హో, వహాన్ కౌన్ గా రహే హై, ఆప్ కబ్ యహాన్ ఆనే వాలే హై. ఇటువంటి ప్రశ్నవాచక సర్వనామములు అని అంటాం. తెలిసిందా?
1: జీ హా. నిజవాచక సర్వనామ సే కుచ్ విశేషన్ భావ్ లగ్తా హై అధ్యాపక్ జీ?
0: హా, తుమారా విచార్ ఠీక్ హై. దీనిని సొంతము లేక నాది అనే భావం తెలుపుటకు ఆప్ అనే పదం ద్వారా వాక్యంలో ప్రత్యేకంగా తెలియచేయటం జరుగుతుంది. జైసే కి ఎలా అంటే మై అప్నా కామ్ ఆప్ కర్తా హూ. జయా హిందీ మే స్వయం బోల్ సక్తి హై, వే లోగ్ ఆప్కే ఆప్ అప్నా ఆప్ కామ్ కర్ సక్తే హై.
1: జీ హా.
0: మై హమ్ కిస్ ప్రకార్ కే సర్వనామ కే శబ్ద హై?
1: పురుషవాచక సర్వనామ కే శబ్ద హై.
0: వహ్ యహ్ వే యే కిస్కే ఉదాహరణ హై?
1: నిశ్చయ వాచక సర్వనామ కే లియే.
0: కోయి కుచ్ కిస్ తరహ కే సర్వనామ కే శబ్ద హై?
1: అనిశ్చయ వాచక సర్వనామ కే హై.
0: ఉస్కీ జిస్కీ సో జో కిస్ తరహ కే సర్వనామ కే శబ్ద హై?
1: జిస్కీ ఉస్కీ సంబంధ వాచక సర్వనామ కే శబ్ద హై.
0: నిజ వాచక సర్వనామ కే కుచ్ వాక్య కహోగే అప్ని ఓర్ సే?
1: జీ హా, బిల్కుల్. హమ్ అప్నా పాట స్వయం పడతే హై, వే అప్నా కార్య ఆప్ కర్తే హై, వహ అప్ని గాడీ ఆప్ చలాతా హై.
0: బహుత్ అచ్చీ తరహ జాన్ గయి హో, శహబాష్. ఆజ్ కా పాఠ యహీ సమాప్త హోతా హై.
1: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
0: ఆశీష్ ప్రణవాక్షర.
2: తెనాలి రామ్ కి చాతుర్యం 8వ తరగతికి హిందీ పాఠం మీరింత వరకు విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని బి ప్రణవాక్షర. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి బెజవాడ సుబ్బమ్మ బృందం వారిచే భజనావళి వింటారు.

0: పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: బాబా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం గానం.

శాంతి నివాసం. ఈ చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన పాట విన్నారు. ఇప్పుడు కాలాంతకులు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

కేటుగాడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. వినబోతున్న పాట కుబీరులు. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన పాట వింటారు.

గాలి అనేది తప్పనిసరిగా కావాలి. అదే గాలి స్వచ్ఛంగా ఉండాలంటే చెట్లు కూడా చాలా అవసరం. మరి చెట్లు ఉండాలంటే అడవులు తప్పనిసరిగా ఉండాలి. అడవులుంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, నదులు నిండుకుండలా ఉంటాయి, భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయి, పక్షులు, జంతువులు ఇలా జీవరాశులన్నీ సురక్షితంగా జీవిస్తాయి. సాధారణంగా ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎత్తైన భవనాలు నిర్మిస్తున్నాం, కొత్త రహదారులు వేస్తున్నాం, పరిశ్రమలు స్థాపిస్తున్నాం, సాంకేతిక రంగంలో అద్భుత విజయాలు కూడా చూస్తున్నాం. కానీ అదే సమయంలో చెట్లు, అడవులు నరికివేయబడుతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గుతుంది, వాతావరణంలో మార్పులు చోటు

పర్యావరణ పరిరక్షణ, భావితరాల సంక్షేమం అనే గొప్ప ఆలోచన విధానం కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే అడవుల ప్రాముఖ్యత గురించి అప్పటికాలం శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు, ప్రకృతి ప్రేమికులు ప్రజల్లో అవగాహన కల్పించాలని భావించారు. ఈ ఆలోచన నేపథ్యంలోనే 1947 సంవత్సరంలో జూలై 20 నుండి జూలై 27 తేదీ వరకు అప్పటి పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అటవీ అధికారి ఎంఎస్ రంధావా గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వృక్షారోపణ వారాన్ని నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని, ప్రతి గ్రామం, ప్రతి పాఠశాల, ప్రతి ప్రభుత్వ కార్యాలయం పచ్చదనాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశ నిర్మాణంలో వ్యవసాయం, నీటి వనరులు, అటవీ సంపద ఎంతో కీలకమని భారత ప్రభుత్వం వారు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలోనే అప్పటి కేంద్ర ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి కెఎం మున్షీ గారు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అలాగే 1950 సంవత్సరంలో వనమహోత్సవం అనే పేరుతో జాతీయ వృక్షారోపణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై 1 నుండి జూలై 7 వరకు ఈ వనమహోత్సవ వారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా జూలై మాసాన్ని ఎంచుకోవడానికి కూడా ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సమయానికి నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవుతాయి. వర్షాలు కురవడం వల్ల నేలలో తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో నాటిన మొక్కలు సులభంగా వేర్లు పాతుకొని వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే జూలై 1 వారాన్ని వృక్షారోపణకు అత్యంత అనుకూలమైన సమయంగా భావించి ఈ వారాన్ని వనమహోత్సవ వారంగా నిర్ణయించారు. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం కూడా పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలనేవి నేలను, నీటిని ఎంతగానో కలుషితం చేస్తాయి. చెట్ల పెరుగుదలపై కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతగానో ప్రభావం చూపుతుంది. అందువల్ల వీలైనంత వరకు ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను తగ్గించి గుడ్డ సంచులు, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించి అలవాటు పెంచుకోవాలి. ముఖ్యంగా యువత ఈ సందర్భంగా ఒక్క విషయం గమనించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. ఒక మొక్కను పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, జాతీయ పండుగల వంటి ప్రత్యేక సందర్భాలలో కూడా ఒక మొక్కను నాటి అలవాటు పెంచుకోవాలి. మీ అందరికీ తెలిసిన ఒక చిన్న విషయం చెప్తాను. మన పూర్వీకులు చెట్లను దేవతలతో సమానంగా భావించి పూజించేవారు. వాటిలో ఎక్కువగా వటవృక్షం, రావి చెట్టు, వేప చెట్టు వంటి వృక్షాలకు ప్రత్యేక గౌరవం కూడా ఇచ్చేవారు. ఎందుకంటే ప్రకృతిని కాపాడితేనే మనిషి మనుగడ సురక్షితంగా ఉంటుందని మన పూర్వీకులు ఎంతగానో నమ్మేవారు. నేడు శాస్త్రవేత్తలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పచ్చదనం పెరిగితేనే వాతావరణం అనేది సమతుల్యతలో ఉంటుంది. అడవులు పెరిగితేనే నీటి వనరులు రక్షించబడతాయి. కాబట్టి మనందరం కలిసి చెట్లను నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం, భవిష్యత్ తరాలకు పచ్చని భారతదేశాన్ని అందిద్దాం. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు చందమామ చిత్రానికి రాధాకృష్ణన్ సంగీతంతో నోయెల్ కార్తీక్ శ్రీలేఖ పాడిన పాట మీకోసం వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో ఒక మధురమైన పాటను వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్లిపోదాం. మన ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే మన ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ ప్రతి యుద్ధం చివరికి ఒక ప్రశ్నగానే మిగులుతుంది. మరి ఇటువంటి యుద్ధానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ప్రపంచ దేశాలు ఎన్నో సందర్భాల్లో అనేక చర్చల ద్వారా ఒప్పందాలు చేసుకున్నాయి. అలాంటి చారిత్రక ఒప్పందాల్లో భారతదేశానికి అత్యంత ప్రాధాన్య ఒప్పందమే షిమ్లా ఒప్పందం. షిమ్లా ఒప్పందం అనేది 1972 సంవత్సరం జులై 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలో జరిగింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, షిమ్లా ఒప్పందం అనేది

1972 జులై 2వ తేదీన హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన షిమ్లాలో జరిగింది. ఈ ఒప్పందంపై భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీగారు, అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో కలిసి ఇరువురు సంతకాలు చేశారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధం అనంతరం రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడం, భవిష్యత్తులో సమస్యలను యుద్ధాల ద్వారా కాకుండా కేవలం చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ చారిత్రక ఒప్పందం రూపొందించబడింది. ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే దేశ సరిహద్దుల్లో ప్రశాంతత ఉండాలి. అలాగే సైనికులు దేశ రక్షణలో అప్రమత్తంగా ఉండటంతో పాటు దేశ నాయకులు శాంతి కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా చెయ్యాలి. ఇవన్నీ జరిగినప్పుడే మన దేశం మరింతగా బలపడుతుంది. ఇంకా లోతుగా షిమ్లా ఒప్పందం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం 1971 జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం వెనుకున్న చరిత్రను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యుద్ధం ముగిసిన తరువాతే షిమ్లా ఒప్పందం వచ్చింది. అలాగే 1947 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశంతో పాటు పాకిస్తాన్ కూడా ఏర్పడింది. అయితే అప్పటి కాలంలో పాకిస్తాన్ వేరువేరు ప్రాంతాలుగా ఉండేది. ఒకటి పశ్చిమ పాకిస్తాన్, మరొకటి తూర్పు పాకిస్తాన్. ఈ రెండు ప్రాంతాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉండటమే కాకుండా భాష, సంస్కృతి, జీవన విధానం కూడా భిన్నంగా ఉండేవి. తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఎక్కువగా బెంగాలీ మాట్లాడేవారు. అయితే వారికి రాజకీయంగా, ఆర్థికంగా తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగుతూ వచ్చింది. అయితే 1970 జరిగిన సాధారణ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కు చెందిన షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలోని అవామీ లీగ్ అనేది ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్య ప్రకారం ఆయనకు అధికారాన్ని అప్పగించాల్సి ఉన్నప్పటికీ పాకిస్తాన్ పాలకులు ఆయనకు అధికారం అప్పగించలేదు. దీంతో తూర్పు పాకిస్తాన్లో భారీ ఆందోళనలు చెలరేగాయి. అనంతరం అక్కడ సైనిక చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో తమ ఇళ్లను విడిచి భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం తదితర రాష్ట్రాలకు శరణార్థులుగా వచ్చారు. అప్పటి కాలంలో కోట్లాది రూపాయల భారం భారతదేశంపై పడింది. ఈ పరిస్థితుల్లో మన భారతదేశం శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటు తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మానవతా సహాయం అందించింది. చివరకు 1971 డిసెంబర్ మాసంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలు ప్రదర్శించాయి. కేవలం 13 వ్యవధిలోనే ఈ యుద్ధం ముగిసింది. అలాగే 1971 డిసెంబర్ 16వ తేదీన తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలోని సైన్యం భారత సైన్యం ముందు లొంగిపోయింది. దాదాపు 93,000 పాకిస్తాన్ సైనికులు యుద్ధ ఖైదీలుగా భారతదేశ ఆధీనంలోకి వచ్చారు. అదే సమయంలో ప్రపంచపటంలో ఒక కొత్త దేశం కూడా ఆవిర్భవించబడింది. అదేనండి బంగ్లాదేశ్. యుద్ధంలో భారతదేశం విజయం సాధించినప్పటికీ అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీగారు దూరదృష్టితో వ్యవహరించారు. యుద్ధం గెలవడం ఒక విజయమైతే భవిష్యత్తులో శాంతిని నిలబెట్టడం అంతకంటే గొప్ప విజయమని ఆమె భావించారు. మరోవైపు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గి చర్చల ద్వారా మాత్రమే కొత్త సంబంధాలు ఏర్పడాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల ప్రతినిధులందరూ హిమాచల్ ప్రదేశ్లోని అందమైన పర్వత నగరమైన షిమ్లాలో సమావేశమయ్యారు. అనేక రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం 1972 జులై 2వ తేదీన షిమ్లా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసిన తర్వాత శాంతి, పరస్పర గౌరవం, సంభాషణ, ద్వైపాక్షిక చర్చలనే 4 ప్రధాన సూత్రాలకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తి అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే శాంతి, పరస్పర గౌరవం, దౌత్య సంబంధాల విలువలను గుర్తు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక యుద్ధం
ఎంతటి విద్వాంసాన్ని సృష్టిస్తుందో ప్రపంచం ఎన్నోసార్లు చూసింది. ఈ సందర్భంలోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థపై అధిక భారం పడుతుంది. కాని చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలను పరిష్కరిస్తే ప్రజల జీవితాలు సురక్షితంగా ఉంటాయి. ఒక దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందని మనం తరచూ వింటూ ఉంటాం. అయితే దేశ భవిష్యత్తును నిర్మించాలంటే యువతకి కేవలం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. నేటి తరం యువత ప్రపంచ చరిత్రను కూడా చదవాలి. అసలు 1971 యుద్ధం ఎందుకు జరిగింది, బంగ్లాదేశ్ ఎలా ఏర్పడింది, షిమ్లా ఒప్పందం ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు వంటి అంశాలను యువత యుక్త వయస్సు నుండే అధ్యయనం చేయాలి. కాబట్టి ప్రపంచంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న ఈ కాలంలో కూడా శాంతి, సహనం, మానవత్వం వంటి విలువలను మన జీవితంలో ఆచరిస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. కార్యక్రమంలో మరొక మంచి అంశం గురించి వినబోయే ముందు సీతాకోకచిలుక చిత్రానికి వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతంతో ఎస్పి బాలు, వాణి జయరాం పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

విజ్ఞానం కలిగిస్తూ ఉంటాయి. మరికొన్ని వార్తలైతే క్రీడాకారుల ప్రతిభలను గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఈ వార్తల వెనుక ఎవరి శ్రమ దాగి ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? వారేనండి క్రీడా పాత్రికేయులు. ఒక ఆటగాడు మైదానంలో చరిత్రను సృష్టిస్తే ఆ చరిత్రను ప్రపంచం మొత్తానికి పరిచయం చేసేది కేవలం ఒక క్రీడా పాత్రికేయుడే. అందుకే ఈరోజున ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క చరిత్రను గమనిస్తే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు మళ్లీ శాంతి స్నేహాలతో క్రీడల వైపు మొగ్గు చూపాయి. కానీ అప్పట్లో ప్రతి దేశంలో పనిచేసే క్రీడా పాత్రికేయులు విడివిడిగా పనిచేసేవారు. వారికి ఒక అంతర్జాతీయ వేదిక కూడా లేదు. ఈ పరిస్థితిని మార్చాలని ప్రపంచంలోని పలువురు క్రీడా విలేకరులు భావించారు. తరువాత 1924 జూలై 2 ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన సమావేశంలో ప్రపంచ క్రీడా పాత్రికేయులను ఒకే వేదికపై తీసుకురావాలని ఉద్దేశంతో అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని అధికారికంగా స్థాపించారు. ఇకపోతే 1924 ప్రారంభమైన ఈ సంస్థకు 70 పూర్తయిన సందర్భంగా 1994 ఈ చారిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రజలు క్రీడా పాత్రికేయుల సేవలను గుర్తించేందుకు, వారి సేవలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం జూలై 2 ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం జరపాలని అధికారికంగా నిర్ణయించారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దినోత్సవం కొనసాగుతూ వస్తుంది. అలాగే ఈ క్రీడా పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రీడా పాత్రికేయులను సన్మానించడం, ఉత్తమ క్రీడా జర్నలిజం అవార్డులను అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మైదానంలో చెమట చిందించేది క్రీడాకారుడైతే ఆ చెమటకు విలువ చెప్పేది మాత్రం ఒక క్రీడా పాత్రికేయుడు. ఒక ఆటగాడు ఆటలో విజయం సాధిస్తే దేశం ఎంతగానో గర్విస్తుంది. అదే విజయం ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా చేసేది ఒక క్రీడా పాత్రికేయుడి కలం. కాబట్టి క్రీడా పాత్రికేయులను గౌరవిద్దాం.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.
1: యువవాణి యువజిల్లా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: Addressing the Indo-Japan Strategic Dialogue on Shaping the Asian Century, organized by a private television channel, Mr. Goyal said, opportunities are opening up for India's skilled workforce, while the government's focus remains on ensuring equitable development for all under the leadership of Prime Minister Narendra Modi.
1: It's a partnership that has many dimensions. Trade also is an important element of this partnership, particularly given our complementary strengths. What we get from Japan are largely technology-driven products. What we sell to Japan are also value-added products. We are not selling raw materials or intermediates. We're selling high-quality, precision-engineered material, auto component, electronic component. So, in effect, this particular relationship has both the trade and investment dimension. Therefore, I think it's a good partnership.
0: India has reiterated its firm stand that terrorism cannot be justified under any circumstances and called for united global action to eliminate the menace. Addressing the UN General Assembly during the adoption of the 9th review of the United Nations Global Counter-Terrorism Strategy, India's permanent representative to the UN, Ambassador Harish Parvathaneni, said, a terrorist is a terrorist, and emphasized that the counter-terrorism efforts should not be weakened by false equivalences or politicized narratives.
2: India has been a victim of cross-border terrorism for decades. Our people have paid a terrible price, and this experience has shaped India's zero-tolerance approach. Irrespective of any grievance, political cause, or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India has worked to strengthen the global focus on terror financing. We have supported capacity building, South-South cooperation, and strengthening of multilateral frameworks. India believes that counter-terrorism should not be hollowed out by false equivalences or politicized narratives.
0: Governor of Bihar, Lieutenant General retired Sayyed Atta Hasnain, and Minister of State for External Affairs Pavitra Margarita will visit Iran tomorrow to attend the funeral ceremony of the late Supreme Leader of Iran, Grand Ayatollah Sayyed Ali Khamenei. The southwest monsoon today has further advanced into entire Delhi, some more parts of Gujarat, remaining parts of Uttar Pradesh, most parts of Madhya Pradesh, Haryana, Punjab, and some parts of Rajasthan. And that is the end of this news bulletin.
3: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
4: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా విబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు విబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కువారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కువారిపల్లి గ్రామంలో 4,55,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ది పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను విబీజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,

0: विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना शेयर दिया है, पैसा दिया है, वो है 95,600 करोड़ रुपया। इतनी बड़ी धनराशि मजदूरों को काम और गाँव के विकास के लिए दी जाएगी।
1: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్ లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లీక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing data center so that I want to go for different modules for application. Simultaneously, we got an idea aware. Outside data, I wanted to collect real time through satellite, through drones, IoTs, sensors and also, if necessary, wearables for health devices.
1: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కువారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్దికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ది చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లలో న్యాయ శాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్దికి అనుమతులిచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, దృష్టి పుస్తకం చాలా మందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్ గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్దం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ,
3: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా పశ్చిమ బంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం జాపాన సమకక్షేణ ప్రధానమంత్రిణా సానే తాకాయిచి ఇత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం మంత్రణాం విహితవాన్. ఉభాభ్యామపి దేశాభ్యాం ఆర్థిక సురక్ష, ఊర్జా సురక్ష, ఔషధ, కృత్రిమ బుద్ధిమత్తాదిషు క్షేత్రేషు అనేకే సంధయః హస్తాక్షరితాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రావోచత్ యత్ భారత జాపానయోః పారస్పరిక సంబంధేన సమయస్య ప్రత్యేకా పరీక్షా సముత్తీర్ణా. సంయుక్తరాష్ట్ర మహాసభాయాం అంతారాష్ట్రీయ ఆతంకవాదం విరుద్ధ్య వ్యాపక అభిసమయస్య కృతే భారతస్య కశ్చన చిరలంబిత ప్రస్తావః సమర్థితః. జమ్ముకశ్మీరస్య భగవతీ నగర ఆధార శిబిరాత్ తీర్థయాత్రిణాం ప్రథమస్య దళస్య ప్రస్థానేన సహ శ్రీ అమరనాథ యాత్రా విధివత్ సమారబ్ధా. దక్షిణ పశ్చిమ ప్రావృట్కాలః అద్య సమగ్ర దిల్లీ క్షేత్రం సంప్రాప్తః తథా చ అయం ఉత్తర పశ్చిమ రాజ్యానాం కేషుచిత్ భాగేషు అపి అగ్రేసరతి. అపి చ ఫీఫా విశ్వచషకే సంయుక్త రాజ్య అమెరికా దేశేన 2000-2000తమాత్ పరం ప్రథమః నాకౌట్ స్తరీయ విజయః సమంకితః. అథ వార్తాః విశదీకృత్య. భారతేన జాపానేన చాద్య ఆర్థిక ఊర్జా సురక్షా, ఔషధ రక్షా, కృత్రిమ బుద్ధిమత్తాదిషు విభిన్న క్షేత్రేషు అనేకే ప్రముఖ సంధయః పరస్పరం వినిమయీకృతాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అపరాహ్నే నవదిల్ల్యాం స్వస్య జాపాన సమకక్షయా ప్రధానమంత్రిణా సానే తాకాయిచిత్యనయా సహ వార్షిక శిఖరస్తరీయాం వార్తాం సాధితవాన్. ద్విపక్షీయ వార్తానంతరం సంయుక్తం సంవాదదాతృ సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ వర్తమాన సమయే పారస్పరిక విశ్వాసః సంపత్తిః వర్తతే, సహైవ భారత జాపాన సంబంధిన సమయస్య ప్రత్యేకా పరీక్షా సుత్తీర్ణా. తేన రేఖాంకితం యత్ ఉభావపి దేశౌ విశ్వస్య విశాల అర్థవ్యవస్థాసు అన్యతమౌ స్తః.
5: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
4: प्रधानमन्त्रिणा सबलं प्रोक्तं यत् उभावपि देशौ आर्थिक सुरक्षायाः ऊर्जा सुरक्षायाः च महत्वं सम्यक् जानीतः. तेन प्रोक्तं यत् प्राविधिक सहभागिता भारत जापान सहयोगस्य महत्वपूर्णः आधारस्तम्भः भविष्यति. एतमेव संकल्पं सफलीकर्तुं द्वाभ्यामपि देशाभ्यां कृत्रिमबुद्धिमत्तायाः क्षेत्रे एकं संयुक्त वक्तव्यं प्रकाशितम्.
5: टेक्नोलॉजी पार्टनरशिप हमारे सहयोग का सबसे मजबूत स्तंभ बनेगी. इसी विजन को साकार करने के लिए आज एआई के क्षेत्र में हमने जॉइंट स्टेटमेंट भी जारी किया है. भारतीय एआई इकोसिस्टम के कई प्रमुख संस्थानों में भी आज अपने जापानीज पार्टनर के साथ एग्रीमेंट्स किए हैं. जापान की प्रिसीजन टेक्नोलॉजी और भारत की सॉफ्टवेयर क्षमता, इसका संगम वैश्विक एआई विकास को नई गति और शक्ति देगा.
4: प्रधानमन्त्रिणा विशेषेण घोषितं यत् अद्य भारत जापानयोः मध्ये प्रथम सह विकास परियोजनायै सन्धिपत्रे हस्ताक्षरं सञ्जातम्.
5: डिफेंस के क्षेत्र में आज हमने भारत और जापान के पहले को डेवलपमेंट प्रोजेक्ट पर एग्रीमेंट किया है. नेवल रेडियो एंटेना यूनिकॉर्न का यह प्रोजेक्ट हमारी डिफेंस टेक्नोलॉजी पार्टनरशिप में एक नया अध्याय खोलेगा. अब हम ऐसी डिफेंस टेक्नोलॉजीज को साथ मिलकर विकसित करेंगे जो रीजनल पीस, मैरिटाइम सिक्योरिटी और रूल बेस्ड ऑर्डर को मजबूत करेगी.
4: जापान देशस्य प्रधानमन्त्री सानेता काइची इत्येषा गत सायंकाले त्रिदिवसीय यात्रायाः कृते नवदिल्लीं सम्प्राप्ता. प्रधानमन्त्री रूपेण ताकाइची महोदयायाः इयं प्रथमा आधिकारिकी भारत यात्रा वर्तते. प्रधानमन्त्री नरेन्द्र मोदी अवदत् यत् भारत जापानयोः पारस्परिक सम्बन्धाः सर्वथा विशिष्टाः सन्ति तथा च द्वयोः देशयोः आर्थिक सहभागिता वैश्विक पटले साक्षात् साफल्यस्य आदर्शरूपम् अस्ति. अद्य सायंकाले नवदिल्ल्यां भारत जापान संयुक्त आर्थिक मञ्चं सम्बोधयन् श्रीमोदी प्रोक्तवान् यत् जापान देशस्य प्रविधि विशेषज्ञता निवेशश्च भारतस्य तीव्रगत्या सह मिलति, तदा समग्रं विश्वं लाभान्वितं भवति. उभाभ्यां पक्षाभ्यां स्वकीयः आर्थिक सम्बन्धः गतिशीलं गम्भीरं च विधातुं संकल्पः कृतः. अत्रावसरे द्वाभ्यामपि देशाभ्याम् आर्थिक सुरक्षा, कृत्रिम बुद्धिमत्ता, रक्षा, स्वास्थ्य क्षेत्रेषु भविष्योन्मुखाः सन्धयः विहिताः. वैश्विकार्थव्यवस्थायाः विषये कथयता प्रधानमन्त्रिणा रेखाङ्कितं यत् वर्तमानसमये समग्रं विश्वम् आपूर्तिशृङ्खलावरोधैः व्यापारिक अनिश्चिततावशात् च ग्रस्तं वर्तते. अत्रान्तरे भारतं विश्वस्य तीव्रगत्या वर्धमाना प्रमुखा अर्थव्यवस्था वर्तते. विगत वित्तीय वर्षे भारतस्य जीडीपी वृद्धिः 7.7% आसीत. तेन विशेषेण प्रोक्तं यत् सर्वकारेण करप्रणाल्यां, सुशासने, व्यापार सुगमतायां च उत्तम परिष्काराणि कृतानि. स्वकीय सम्बोधने जापानस्य प्रधानमन्त्री सानेता काइची इत्येषा ऊर्जा सुरक्षां प्रधान विषयं मन्वाना अवदत् यत् जापान देशः पावर एशिया इनिशिएटिव इत्यनेन माध्यमेन मुक्त पारदर्शी ऊर्जा व्यापारं सुदृढं कर्तुं कृतसंकल्पः अस्ति. अस्मिन्नेव कार्यक्रमे उभाभ्यां प्रधानमन्त्रिभ्यां हरियाणा राज्यस्य खरखौदा स्थिते मारुति सुजुकी संस्थायाः चतुर्थस्य वाहन निर्माण संयंत्रस्य संयुक्तरूपेण उद्घाटनं कृतम्.
5: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. हमारी इकोनॉमिक पार्टनरशिप की सफलता के कई उज्जवल उदाहरण है. अभी अभी हमने हरियाणा के खरखौदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. आज पूरे विश्व में सुजुकी की 2/3 कार्स भारत में बनती हैं और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है.
4: संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాల పటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. సంయుక్తరాష్ట్ర మహాసభాయాం అంతారాష్ట్రీయ ఆతంకవాదం విరుద్ధ్య వ్యాపక అభిసమయస్య కృతే భారతస్య కశ్చన చిరలంబిత ప్రస్తావః సమర్థితః. సంయుక్తరాష్ట్రస్య వైశ్విక ఆతంకవాద విరోధి రణనీతేః నవమ సమీక్షాయాం యా చ చత్వారింశదధికైకశతం మతైః అంగీకృతా తత్ర సదస్య దేశాః ఆదిష్టాః యత్ తే విగత త్రిదశకేభ్యః భారతేన ప్రస్తావితస్య అస్య అభిసమయస్య కృతే అంతిమ రూపం ప్రదాతుం పూర్ణ ప్రయత్నాన్ విదద్యుః. వార్షికస్యాః శ్రీ అమరనాథజీ యాత్రాయాః కృతే ద్వావింశత్యధిక అష్టశతోత్తర చతుస్సహస్ర తీర్థయాత్రిణాం ప్రథమ సమూహం జమ్మూనగరస్య భగవతి నగర యాత్రీ నివాస ఆధార శిబిరాత్ విస్తృత సురక్షా వ్యవస్థాయాం హరితధ్వజం ప్రదర్శ్య ఉపరాజ్యపాలేన మనోజ సింహావర్యేణ అద్య ప్రేషితం. దేశస్య విభిన్నేభ్యః భాగేభ్యః తీర్థయాత్రిణః పవిత్రయాత్రాయాం భాగగ్రహణాయ జమ్మూనగరం ఆగచ్చంతః సంతి. కేంద్రీయ గ్రామీణ వికాస కృషి కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింగ చౌహాన అవదత్ యత్ వికసిత భారత రోజగార్ ఇత్యస్య తథా ఆజీవికా మిషన్ ఇత్యస్య ప్రత్యాభూతిః విబిజి రామ్జీ అధినియమః వింశతిః పంచవింశతిః ఆజీవికా సునిశ్చితతాయాః గ్రామీణాజీవికాయాః సుదృఢీకరణస్య తథా చ దేశస్య గ్రామాణాం వికాసస్య గతిం వర్ధయితుం ప్రముఖం పదక్షేపః అస్తి. అద్య నైరుత్య ప్రావృట్కాల సంపూర్ణే దిల్లీ నగరే గుజరాతస్య కేషుచిత్ భాగేషు ఉత్తరప్రదేశస్య శేషభాగేషు మధ్యప్రదేశస్య అధికాంశ భాగేషు హర్యాణా పంజాబ్ ప్రదేశయోః రాజస్థానస్య కేషుచిత్ భాగేషు చ అగ్రే ప్రవర్ధితః. రాష్ట్రీయ రాజధాన్యాం నిమ్నవృష్ట్యా ఉష్ణ ఆర్ద్రస్థిత్యాం న్యూనతా ఆగతా. ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అమెరికాదేశ ద్వ్యధికద్విసహస్రతమ వర్షానంతరం ప్రథమవారం నాకౌట్ చరణే విజయం పంజీకృతవాన్. బోస్నియా హర్జెగోవినా దేశౌ ద్వేశూన్యేన పరాజితవాన్. బెల్జియం దేశ అపి సెనెగల్ దేశస్య ఉపరి అతిరిక్త సమయస్య విజయేన రౌండ్ ఆఫ్ 16 ఇత్యస్మిన్ ప్రవిష్టవాన్ ఇతి వార్తాః.
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పల్లెసిమ్ములు కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్ ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజగారుతో పరిచయం వింటారు.
1: డాక్టర్ సందీప్ రాజగారు నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: సార్, మీరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బాపట్ల నుంచి బయోకెమిస్ట్రీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవును సార్.
1: అయితే సార్, మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునే వాళ్ళం, కుకింగ్ చేసుకుంటుంటే ఏ పాత్రలో చేసుకోవాలని అనుమానం వస్తూ ఉంటుంది. కొంతమంది అల్యూమినియం పాత్రలో చేయొద్దంటారు, కొంతమంది క్యాస్ట్ ఐరన్ పాత్రలో చేయాలంటారు, మట్టి వాటిలో వండుకోవాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఈ మధ్య మార్కెట్లోకి స్మార్ట్ రైస్ కుక్కర్లు అని వచ్చాయండి, వాటి మీద ఆసక్తి చూపిస్తూ ఉన్నారు గృహిణులు. ఈ నేపథ్యంలో మనం అసలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, వాటి అవసరం ఎంతవరకు ఉంది, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు అలాగే అపోహలు వీటన్నిటి గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. అసలు ఎటువంటి పాత్రలో కుకింగ్కి, అంటే ప్రెషర్ కుకింగ్కి మామూలు పాత్రలో కుకింగ్కి తేడాలు ఏమైనా ఉన్నాయా? అలాగే బియ్యం ఎందుకని మనకు ముద్దగా అయిపోతూ ఉంటుంది, ఇది బియ్యం వలన లేదా మనం వేసే వాటర్ క్వాంటిటీ వలన? వివరాలు ఒకసారి చెప్పండి
2: సార్. ఇప్పుడు మనం చూసినట్టయితే పాత రోజుల్లో, అంటే మరీ పాత రోజుల్లో ఈ మట్టి పాత్రలో వండటము, ఆ తర్వాత అల్యూమినియం పాత్రలు, ఆ తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ కానీ ఇలాగ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది వాడుతూ ఉన్నాం సార్. ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏమంటే సార్, ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం అన్నాన్ని వండినప్పుడు అది ముద్దగా అవుతుంది, కొన్నిసార్లు చక్కగా ఉంటుంది అనేది మీరు ఒకటి అడిగారు సార్. వాస్తవానికి మనం అందరం కూడా ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత, అంటే పంట కోసిన తర్వాత కొంతకాలం వెయిట్ చేసి, ఎందుకంటే సార్ మనకి అన్నం అనేది మనం సౌత్ ఇండియన్స్గా కానీ మనం ఎక్కువ

0: గమనిస్తాం సార్. అలాగనే మనం మరి కొత్త బియ్యాన్ని కూడా దాంతో పరవడం చేసుకోవటం కానీ, లేకపోతే అది తొందరగా జీర్ణమయ్యే స్వభావం ఉంది కాబట్టి కొన్నిసార్లు ప్రెగ్నెంట్ లేడీస్కి తినిపించడం అనేది కూడా పాత రోజుల నుంచి ఇది గమనిస్తూ ఉన్నాం సార్. కొన్నిసార్లు గంజి వంచి తినటం, గంజి వంచితే కొన్ని పోషకాలు పోయినాయి అని అంటారు, ఉన్నాయని అంటారు. ఇలాగా నిజంగా మీరు అన్నట్టుగా ఈ కుకింగ్ అనేది ఏ పాత్రలో చేయాలి, ఎలాగ చేయాలి, ఈ స్మార్ట్ కుక్కర్స్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే అంత ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉందా? ఈ శ్రోతలకి నిజంగానే ఇందులో చాలా రకాలైన సందేహాలు ఉంటాయి సార్. ఇవి మనం ఒక్కొక్కటి మాట్లాడదాం సార్.
1: ఈ విధంగా చెప్పుకుంటే మనం రెగ్యులర్ కుకింగ్ కాకుండా ఈ స్మార్ట్ రైస్ కుకింగ్ అంటే ఏంటి సార్? అసలు ఎలా వచ్చాయి మార్కెట్ లోకి? అలాగే రెగ్యులర్ గా ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్ కి దీనికి ఏంటి తేడా
0: సార్? ఇప్పుడు పాత్రలో మనం కుక్ చేసే విధానం తర్వాత నెక్స్ట్ టర్న్ అయ్యింది ప్రెషర్ కుక్కర్ అనే పద్ధతికి. ప్రెషర్ కుక్కర్లో మనం దాన్ని ఏంటంటే క్లోజ్గా పెట్టడం వలన ఎక్కువ ప్రెషర్ దగ్గర పోయినప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ అనేది కూడా పెరగటం వలన, అంటే మామూలుగా సాధారణంగా మనకి వాటర్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది సార్. ఇక్కడ 120 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్ళిన అప్పటికీ కూడా అది బాయిల్ అవ్వకుండా ఉండటం వలన అది తొందరగా కుక్ అవ్వటం కానీ, అట్లాగనే అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ అది రిటైన్ చేసుకుని, అంటే మనకి మామూలు కుకింగ్తో పోల్చినప్పుడు మనకు ప్రెషర్ కుక్కర్లో అదేదో 3 విజిల్స్ వేస్తుంది కదా, వేసిన తర్వాత మనం ఆపుదాం అన్నట్టు అంతా కూడా ఒకే రకమైన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది మన ప్రెషర్ కుక్కర్లో అంటే ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తున్నటువంటి ఒక బెనిఫిట్. ఆ తర్వాత స్లోగా ప్రెషర్లు ఏమంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కుక్కర్లకి టర్న్ అయ్యారు. ఇప్పుడు ఈ విజిల్స్ వేసే పని కూడా లేకుండా, ఆపే పనే లేకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం 1:2 రేషియోలో రైస్ వాటర్ పెట్టుకున్నా కానీ అదేంటంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వాటర్ ఉంటుందా లేదు, అది గింజ ఉడికిన తర్వాత దాని వెయిట్ చేంజ్ వచ్చిందా అనే బేస్ మీద దానిలో ఉండేటటువంటి ఒక సెన్సార్ ఈ ఎలక్ట్రిక్ హీటర్ని ఆన్లో ఉంచటము ఆఫ్లో ఉంచటం ద్వారా కేవలం అన్నం ఉడికేంత వరకు అది వేడిని తీసుకొస్తుంది. ఆ తర్వాత కూడా అంటే అందులో ఉన్న ప్రత్యేకత ఏమంటే అది కొంత కాన్స్టాంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం అనేది ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది వాడతాం. అయితే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ తర్వాత మనకి కనిపిస్తూ ఉన్న ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేసుకుంటాం ఒకటి, ఆ తర్వాత మనకు కనిపిస్తూ ఉన్నవి ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి సార్. ఇక్కడ మనం గమనిస్తే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ అనేవి కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి సార్. ఏమంటే అందులో ఉండేటటువంటి సెన్సార్స్, మైక్రో ప్రాసెసర్ ఏమంటే అవి బియ్యంలో నీటి శాతం ఎంత ఉంది, ఉష్ణోగ్రత ఎంత పెట్టుకోవాల్సి ఉంటుంది, వంట సమయాన్ని అంటే ఒక స్పెసిఫిక్ వెరైటీకి ఎక్కువసేపు కుక్ చే, మామూలుగా సాధారణంగా మనకి వరి అన్నం అవటానికి మనకి సాధారణంగా 16 నుంచి 19 నిమిషాల వరకు పడుతుంది సార్. అయితే ఒక్కొక్కసారి వెరైటీ డిఫరెన్స్ని బట్టి దాన్ని గమనించడం కానీ దానికి తగ్గట్టుగా ఇది మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది స్మార్ట్ రైస్ కుక్కర్లో ఉంటుంది సార్. అట్లాగనే స్మార్ట్ రైస్ కుక్కర్లో వీటితో పాటుగా రకరకాల మెను మోడ్స్ను కూడా పెడతారు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు తెల్లన్న వైట్ రైస్ కి మనం ఒక రకమైన మెను పెట్టుకోవచ్చు, బ్రౌన్ రైస్ పెట్టుకున్నప్పుడు మనందరికి తెలిసిందే కదా సార్, కొంచెం అంటే నానబెట్టి కనుక దాన్ని ఉడికించుకుంటే బాగుంటుందని అంటారు, దానికి ఒక రకమైన మెను మోడ్. అట్లానే మల్టీగ్రెయిన్, ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల ఏమంటే రైస్ తో పాటుగా అంటే దాని జీఏ తగ్గించడానికి కానీ లేకపోతే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగించడం కోసం కొంత శాతం కొర్రల్ని లేకపోతే కొన్ని మిల్లెట్స్ కలపటం ఇలాంటివి గమనిస్తూ ఉన్నాం. అలా కానీ కొంత వేరే సూప్ కానీ లేకపోతే స్టీమింగ్ చేసుకుంటే వాటికి రకరకాల మెను అనే ఉండటం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటుగా స్మార్ట్ కుక్కర్లో సార్ వీటితో పాటుగా వైఫై అలాగనే IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కంట్రోల్ కూడా ఉండటం వలన ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పటి బిజీ లైఫ్లో కొన్ని కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అప్పుడు దానిని మనం స్టార్ట్ చేసి దాన్ని అంత టైం కూడా ఉండనప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మనం లేదా ఆఫీస్ నుంచి మనం కనుక ఒక కమాండ్ ఇస్తే వాటిలో ఉండేటటువంటి ఈ IoT అనే దాని వల్ల ఏమవుతుందంటే సార్ మనం దీన్ని ఇక్కడ మన మొబైల్ నుంచి కూడా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే ఈ మూడింటితో పాటుగా స్మార్ట్ రైస్ కుక్కర్ల ప్రత్యేకత ఏంటంటే దానిలో కొన్ని కొన్ని లో షుగర్ మోడల్స్ అని, కొన్ని స్టార్చ్ రిమూవల్ మోడల్స్ అని, అట్లాగనే కొన్ని స్లో కుక్ మోడల్స్ అనేవి కూడా ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఏది అవసరం అనే దాన్ని బట్టి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కొన్ని ఉపయోగించుకోవటం అనేది మంచిది సార్. ఈ ప్రత్యేకతలన్నీ ఉన్న వాటినే స్మార్ట్ రైస్ కుక్కర్స్ అని మనం సాధారణంగా సంబోధిస్తాం సార్.
1: అంటే వినియోగదారులకి ఆప్షన్స్ పెరిగినాయి.
0: అవును సార్.
1: అలాగే ఇప్పుడు ఈ స్మార్ట్ కుక్కర్లు మార్కెట్ లో ఎక్కువ రావడానికి గల కారణాలు ఏ విధంగా మీరు చూస్తారు సార్?
0: సార్, మొదటిగా మనకి మారుతున్న ఈ జీవన శైలి, ప్రస్తుత కల్చర్లో అందరూ బిజీ ఉండటము, కిచెన్లో టైం స్పెండ్ చేయడానికి అంత టైం ఉండకపోవటం అనేది ఒకటైతే, రెండవది స్మార్ట్ కుక్కర్స్ ప్రత్యేకత ఇవి చాలా తక్కువ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంటాయి సార్. అలాగనే కరెక్ట్గా మనము రైస్ని ఎంత టెంపరేచర్ దగ్గర అయితే మనం కుక్ చేస్తున్నామో చాలా యూనిఫామ్గా కుకింగ్ చేయటం అనేది వాటి ప్రత్యేకత. ఈ రెండింటితో పాటు మూడవది ఏంటంటే సార్, ఎక్కువ మంది ఈ స్మార్ట్ రైస్ కుక్కర్ని చూజ్ చేసుకోవడానికి అంటే వారు ఒక డయాబెటీస్ పేషెంట్ అను, లేకపోతే వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనో, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారనో, ఏదో ఒక ఇంతకు మనం

0: అనుకున్నట్టుగా ఒక స్పెసిఫిక్ ఫీచర్ ఉండే వాటిని. అంటే ఇప్పుడు డయాబెటిక్ ఫ్రెండ్లీ కుక్కర్ అనేది, అలాగనే కొంత స్టార్చ్ రిమూవల్ కుక్కర్స్ అనేవి కూడా. అంటే ఏమంటే సార్, అందులో ఇప్పుడు పాత రోజుల్లో ఎలా అయితే మనం ఈ గంజి వంచే పద్ధతి ఉంటుందో, ఈ గంజి వంచే పద్ధతిని ఆ స్మార్ట్ కుక్కర్స్ అవి వాటంతట అవి చేసేటటువంటి మెకానిజం ఇవి ఉండి, వీటి వలన కొంచెం అంటే మన షుగర్ కంట్రోల్లో ఉంటుంది, లేకపోతే మనకి ఇది తొందరగా జీర్ణం అవుతుందనో జీర్ణం అవ్వదనో. అలాగనే ఇంకొకటి సార్, ఇక్కడ ఎప్పుడు కూడా ఏమంటే డయాబెటీస్ పేషెంట్స్కి స్మార్ట్ కుక్కర్లు ఉపయోగపడతాయో అనేది ఒకటి అంటూ ఉంటారు సార్. అలా కాదు సార్, ఇప్పుడు మనందరికీ ప్రధానమైన సమస్య మనకి శారీరక శ్రమ తగ్గిపోయినప్పుడు మనందరికీ కెలరీ ఇంటేక్ అవుట్పుట్ దగ్గర చాలా వ్యత్యాసం కనపడతా ఉంది సార్. అంటే మనం ఎంతైతే ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో, మనం చేసే శారీరక శ్రమ ఆ కెలరీ ఇంటేక్కి అది మ్యాచ్ అవ్వటం లేదు. అక్కడ ఊబకాయం రావటం కానీ, ఊబకాయం నుంచి చాలా అసోసియేటెడ్ దాని వలన షుగర్ కానీ వేరే వేరే సమస్యలు కానీ రావటం వల్ల ఉంటుంది. అయితే ఈ స్మార్ట్ కుక్కర్స్లో నిదానంగా జీర్ణం అవ్వటం, అంటే సార్ ఇక్కడ దీనిని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం సార్. అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకున్న తర్వాత అది మన రక్తంలో చక్కెర స్థాయిల్ని చాలా తొందరగా పెంచేస్తుందా, లేకపోతే నిదానంగా జీర్ణమయ్యి నిదానంగా పెంచుతుందా అనేది. అంటే జిఏ ఎక్కువ ఉంది అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, జిఏ తక్కువ ఉందంటే కనుక స్లోగా జీర్ణమవుతుంది అనేది అక్కడ కాన్సెప్ట్ సార్. ఇప్పుడు ఈ లో జిఏ ఇచ్చేటటువంటి కుక్కర్ కనుక ఏదైనా ఉంది అంటే అది అంటే అటు డయాబెటిక్ పేషెంట్స్ కానీ అలాగనే డయాబెటీస్ లేకుండా అంటే మంచి మెటబాలిక్ రేట్ని మెయింటైన్ చేద్దామని కానీ, లేకపోతే సన్నగా ఉందాము, అంటే ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనం మధ్యాహ్నం 12:30 1 మనం భోంచేసామని అనుకుంటే మనకు సాయంత్రం 4:30 మళ్ళీ స్నాక్స్ తిందామనేటటువంటి ఒక ఫీలింగ్ రావచ్చు, అంటే ఆకలి అని అనిపించవచ్చు. అదే నిదానంగా జీర్ణమయ్యే ఆహారాన్ని, అది అన్నం కానీ వేరే కానీ, మనం కనుక తీసుకుంటే అది 4:30 5 అవ్వచ్చు 6:30 అవ్వచ్చు. సో అక్కడ ఆ నిదానంగా జీర్ణం అవటం వలన ఏంటంటే మనం తీసుకునే ఆహారం అనేది తగ్గుతుంది. సో కెలరీ ఇన్పుట్ అనేది తగ్గటం వలన దాని అసోసియేటెడ్ షుగర్ ఉన్న వాళ్ళకి దాన్ని నియంత్రణలో పెట్టుకోవటానికి కానీ, అట్లానే షుగర్ లేని వాళ్ళకు కూడా కొంత సరైన నిర్వహణ చేసుకోవడానికి కూడా అది ఉపయోగపడతాయి సార్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటి ప్రజలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్స్ మీద కొంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు సార్.
1: అయితే మీరు చెప్పిన దానిలో ప్రధానంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలిలో వ్యాయామం కానీ ఇతరత్ర పనులు శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మనం తీసుకునే ఆహారం వల్ల అందులో నుంచి మనకు ఈ డయాబెటీస్ రావడానికి లేదా బరువు పెరగడానికి, ఒబేసిటీ రావడానికి కూడా కారణంగా చెప్తున్నారు. అయితే ఈ స్మార్ట్ కుక్కర్ కొంత మీరేమంటారంటే జిఐ తగ్గించడం వల్ల కొంత మనం ఈ షుగర్ని కానీ వీటిని కొంచెం కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంది అంటున్నారు. అయితే అసలు ఈ స్మార్ట్ కుక్కర్ బేసిక్గా ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది సార్? ఈ స్మార్ట్ రైస్ కుక్కర్
0: అనేది సార్ ఇప్పుడు నార్మల్ కుక్కర్కి మనం స్మార్ట్ రైస్ కుక్కర్కి స్మార్ట్ అనే పదాన్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామంటే సార్, దానికి ఒక ఎలక్ట్రికల్ సెన్సార్ బేస్ మీద పనిచేసేటటువంటి మెకానిజం ఉన్నప్పుడే దాన్ని స్మార్ట్ అనే మాటను మనం వాడతాం సార్. అంటే ఇక్కడ ప్రతి స్మార్ట్ కుక్కర్ కూడా అది ఒక మొబైల్ యాప్ నుంచి నియంత్రించేటటువంటి వ్యవస్థ ఉండాలని ఏమీ లేదు, అదొక అందులో ఉన్నటువంటి ఆప్షన్. కానీ స్మార్ట్ అనేది దానంతటదే స్వయంచాలకంగా అందులో ఉన్నటువంటి అంటే ఈ బియ్యానికి వాటర్కి ఉన్న రేషియోని కంట్రోల్ చేసుకుంటూ, టెంపరేచర్ని దానంతటది కంట్రోల్ చేసుకుంటూ చేసుకే గణితే కలిగేటటువంటి ఉన్నదాని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్. ఈ IoT కానీ, లేకపోతే అందులో స్పెసిఫిక్ మెను ఉండటం కానీ, అందులో ఈ గంజి వంచే విధానం ఉండటమా, లేకపోతే కొన్నిసార్లు కొన్ని కుక్కర్లో చిల్లింగ్ అంటే ర్యాపిడ్ చిల్లింగ్ అంటే చల్లబరిచే మెకానిజం ఇదంతా కూడా దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు రకరకాలని. స్మార్ట్ అనే దానిలో బేసిక్గా సెన్సార్స్ దానంతటా అది నియంత్రించుకోగలిగే ఒక స్వయంచాలకంగా పనిచేసేటటువంటి కుక్కర్ని మనం స్మార్ట్ రైస్ కుక్కర్ అని అంటాం సార్.
1: అయితే చాలా మంది వీటిని డయాబెటిక్ రైస్ కుక్కర్గా కూడా చెప్తున్నారు, ఎందుకంటే కొంత కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందనండి. సహజంగా మనకు వినియోగదారులు కూడా ఆశపడుతుంటారు, ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు కాబట్టి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్పండి, ఇవి నిజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయంటారా?
0: సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఏదైనా కుక్కర్ కూడా అందులో వండినటువంటి ఆహారాన్ని కనుక మనం తీసుకుంటే షుగర్ పూర్తిగా తగ్గిపోద్ది అని ఎవరన్నా ఏదైనా అనుకుంటే కనుక అది పూర్తిగా అపోహ సార్, అందులో నిజం లేదు. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్, మన శరీరంలో చక్కెర స్థాయిని మనము మేనేజ్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటటువంటి ఒక విధానం. అంటే మనకి డాక్టర్స్ చెప్పేటటువంటి వ్యాయామం చేయటం కానీ, మనం మితంగా తీసుకోవటం కానీ, లేకపోతే సమతుల ఆహారాన్ని తీసుకోవటానికి వీటన్నిటిని మనం ఫాలో అవుతూ. అంటే సార్ ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్, మనము ఏది తిన్నా మనం వరి తిన్నప్పుడు మనకు కలిగే సంతృప్తి వేరే దాంతో కలగదు. అయితే మనకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండేటటువంటి వరి రకాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్. మనకి అన్ని వరి రకాలు కూడా

0: ఇంచుమించుగా అంటే హైజీఏ అంటే అవి 70 నుంచి 80 వరకు ఉన్న వాటిని మనం హైజీఏ అంటాం సార్. అంటే చాలా తొందరగా జీర్ణమయ్యి. మనం ఎక్కువ తీసుకునేటటువంటి వరి రకాలకి ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండి అంటే తొందరగా జీర్ణమైపోయే స్వభావం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచడం వలన, అందుకనే ఇప్పటి పరిస్థితుల్లో ఏమంటే చాలాసార్లు డాక్టర్స్ కూడా మీరు సాయంత్రం పూట అన్నానికి బదులుగా మీరు ఇంకేదైనా వీట్ బేస్డ్ చపాతీ కానీ ఇంకేదైనా తీసుకోండి కానీ ఇలాంటివి సూచిస్తూ ఉన్నారు సార్. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్, ఇక్కడ వండే విధానం ఎలా ఉంది, అట్లాగనే మనం తీసుకునే బియ్యం రకం ఏంటి. ఇప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి సార్, అందులో అవి ఖచ్చితంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే వెరైటీస్ కూడా ఉన్నాయి, అలాంటివి మనం తీసుకుంటున్నామని కానీ, అలాగనే ఆహార పరిమాణం అంటే మనం తీసుకునే ఆహారాన్ని కడుపు నిండా తీసుకుంటున్నామా లేకపోతే కొంత తక్కువ తీసుకుంటున్నామా, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము. చాలాసార్లు డయాబెటీస్ పేషెంట్స్కి మీరు తక్కువ ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వీటితో పాటు ఏంటంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వాస్తవానికి మనకి ఆ పర్టికులర్ వెరైటీకి ఇంత ఉందని చెప్పినా కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా అన్నాన్ని ఓన్లీ అన్నంగా మనం తీసుకోం. ఖచ్చితంగా మనం దానికి ఒక కూరనో లేకపోతే పచ్చడినో పెరుగునో మనం తీసుకుంటాము. ఇక్కడ మామూలుగా మనము 1:1 రేషియోలో అంటే అన్నం ఎంత తీసుకుంటున్నామో కూర కూడా అంత తీసుకోవాలనేది ప్రామాణికంగా ఒకటి ఉంటుంది. కానీ ఇది నిజంగా అంత అంటే ఎక్కువ మంది ఎక్కువ రైసే తీసుకుని తక్కువ రేషియోలో కర్రీస్ని తీసుకుంటాం. ఇక్కడ మనం కర్రీ కానీ లేకపోతే కర్డ్ కానీ అవి కూడా ఈక్వల్ రేషియో పెట్టుకున్నప్పుడు కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కొంత తగ్గి ఇవన్నీ ఉంటాయి సార్. వీటితో పాటుగా కొన్ని కుకింగ్ మెథడ్స్ మార్చుకుంటాం వల్ల కానీ, వీటన్నింటితో ఇవన్నీ ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ని ఉపయోగించుకోవటం వల్ల కూడా వీటన్నింటినీ కలుపుకుని మనము కొంత నియంత్రణలో పెట్టుకునేటటువంటి విధానాలుగా చెప్పాలి కానీ ఇవి పూర్తిగా తగ్గించేస్తే అని అనుకోవడానికి అయితే ఆస్కారం లేదు సార్.
1: అయితే పూర్తిగా తగ్గిస్తుంది అని అనుకోవడం అపోహ అంటారు.
0: అవును సార్.
1: డాక్టర్ సందీప్ రాజా గారు, మేము ఇటీవల విన్నది మీరు ఒక ప్రత్యేకమైన స్మార్ట్ రైస్ కుక్కర్ తయారు చేశారని విన్నామండి. దానికి పేటెంట్ కూడా వచ్చిందని తెలిసింది. ముందుగా అభినందనలు అండి.
0: సార్ థ్యాంక్ యూ.
1: అయితే మీరు తయారు చేసినటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్ మిగతా వాటికి ఏ విధంగా భిన్నమైంది, దాని నుంచి వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు?
0: సార్ ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో డెవలప్ చేసి మాకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించిన ఈ స్మార్ట్ రైస్ కుక్కర్కి మేము ఇచ్చిన నామకరణం డయాబ్లైట్ స్మార్ట్ రైస్ కుక్కర్ అని మేము చెప్తా ఉన్నాము సార్. ఇది సోషల్ మీడియాలో కూడా కొంత ప్రాచుర్యం పొందింది. ఏమంటే సార్, ఇప్పటి వరకు ఇంతవరకు ఉన్నటువంటి స్మార్ట్ రైస్ కుక్కర్స్ అన్నీ కూడా ఏమంటే కొంత ఈ గంజిని వంచేయటం కానీ లేకపోతే కుకింగ్ స్లో ఆర్ ఫాస్ట్ అనే మెథడ్స్ పెట్టడం వలన కొంతమేర డయాబెటీస్ పేషెంట్స్కి పనికొస్తాయి అనే విధానంలో చెప్తున్నారు సార్. అయితే ఇక్కడ మేము తయారు చేసినటువంటి మా పరిశోధనా స్థానం నుంచి తయారు చేసినటువంటి కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే సార్, ఇందులో అన్నం వండేటటువంటి మెకానిజము స్టీమింగ్ మెకానిజంతో పాటుగా అదే కుక్కర్లో ర్యాపిడ్ చిల్లింగ్ అంటే సార్ అక్కడ మేము ఆ వండేటటువంటి అన్నం అనేది మేము తయారు చేసిన స్మార్ట్ రైస్ కుక్కర్లో 120 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కుక్ అవటం జరుగుతుంది. అట్లాగనే ఆ విజిల్ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి అది లీనియర్ యాక్చుయేటర్స్ మీద మూవ్ అయిన తర్వాత అక్కడ అది మళ్ళీ వెంటనే 0 డిగ్రీ సెంటిగ్రేడ్కే కూడా అది ఎక్స్పోజ్ అవుతుంది సార్. ఆ తర్వాత మళ్ళీ అది వేరే ప్లేస్లోకి వచ్చేసి అది స్టీమింగ్ అవటం వలన అంటే అందులో వండినటువంటి అన్నం అనేది మామూలుగా వండిన అన్నం లాగానే ఉంటుంది సార్. ఇది అంటే ఒక వేగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సార్, ఇప్పుడు మనకు పాత రోజుల్లో సద్దన్నం తీసుకుంటే చాలాసేపు పనిచేయగలుగుతున్నారు అంటే వాస్తవానికి దాని జీఏ తక్కువ ఉంటుంది సార్, అంటే నిదానంగా జీర్ణమయ్యే స్వభావం ఉంటుంది. అలాగనే కొన్నిసార్లు పాలల్లో ఈ అన్నాన్ని కలిపి తోడేసుకుని ఇవన్నీ చెప్తా ఉంటాం సార్. అక్కడ ఆ నైట్ అంతా ఉన్నప్పుడు శాస్త్రీయంగా అంటే ఆ కుక్కర్ పనిచేసే మెకానిజంను శాస్త్రీయంగా చెప్పాలంటే సార్ మనం ఇంతకు అనుకున్నట్టు 70% పిండి పదార్థం ఉన్నప్పటికీ ఆ పిండి పదార్థాల్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి సార్. అంటే ఒకటి చాలా త్వరితగతిన జీర్ణమయ్యే పిండి పదార్థము, రెండవది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థం, మూడవది అసలు జీర్ణం కాని పిండి పదార్థం. ఈ కుక్కర్లో తొందరగా జీర్ణమయ్యే పిండి పదార్థం అనేది నిదానంగా జీర్ణమయ్యే పిండి పదార్థంగా 45% వరకు మారుతుంది. అట్లాగనే ఈ అసలు జీర్ణం కాని రెసిస్టెంట్ స్టార్చ్ అంటాం సార్, దాని కంటెంట్ 120% వరకు పెరుగుతుంది. ఈ రెండింటితో పాటుగా అందులో ఉండేటటువంటి ఈ గ్రూయల్ రిమూవల్ అంటే గంజిని వడబోసేటటువంటి కాన్సెప్ట్ వల్ల కూడా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక 20-22% వరకు తగ్గుతుంది. మేము దీన్ని వరికి చేయడం జరిగింది సార్.
1: సార్, అయితే మనకు వండుకునేటప్పుడు కొన్ని అపోహలు ఉన్నాయి జనాలకి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ పెరిగినాయి. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే దానిలో పోషకాలు పోతాయని అనుకుంటున్నారు, అది నిజమేనంటారా?
0: సార్, వాస్తవానికి ప్రెషర్ కుక్కర్ వలన మనకి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొద్ది చిన్నపాటి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. ఇందులో మనం గనక చూసినట్టయితే ప్రెషర్ కుక్కర్ వాడటం వలన ఉపయోగం ఏంటంటే సార్, అందులో ఉండేటటువంటి మినరల్స్ని కానీ అన్నింటినీ కానీ అందులో రిటైన్ చేయటము, ఈక్వల్గా అది రైస్ని కుక్ చేయటం అనేది దానిలో జరిగినటువంటి ప్రత్యేకత అయితే సార్, అందులో ఉండేటటువంటి ఒక చిన్న

0: డిసడ్వాంటేజ్ ఏమిటంటే 120 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తీసుకుపోయినప్పుడు అందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాగని ఐరన్ కానీ జింక్ కానీ మరికొన్ని మినరల్స్కి బయో అవైలబిలిటీ తగ్గటం అనేది అందులో ఉన్నటువంటి ఒక చిన్నపాటి సమస్య. అయితే ఇప్పటి వరకు కూడా శాస్త్రీయంగా ప్రెషర్ కుక్కర్లో తినేది ఆరోగ్యానికి ఏదో కొన్ని కొన్ని చోట్ల కొన్ని అపోహలు ఏంటంటే సార్ అది కొన్నిసార్లు క్యాన్సర్కి కూడా కారకం అవుతుంది అన్నట్టుగా అందులో వేరే వేరే అంటే కొన్ని అక్యుములేట్ అవుతాయి హెవీ మెటల్స్ వస్తాయి అనేది ఏదో చెప్తా ఉన్నారు సార్. కానీ అది పూర్తిగా ఆ కుక్కర్ ఏ మెటీరియల్తో తయారు చేయబడింది అనేటటువంటిది అక్కడ మనం గమనించాలి సార్. అల్యూమినియంతో తయారు చేయబడినటువంటి కుక్కర్ లేదా పాత్రలు అయితే సార్ ఇది నిజమే సార్, అంటే అల్యూమినియంతో తయారు చేసినవి అది వెనిగర్ కానీ లేకపోతే టమాటా కానీ అంటే ఎసిడిక్ అంటే ఈ చింతపండు రసం కానీ అలాంటి అంటే చేపల పులుసు కానీ అట్లాంటి ఏదైనా అందులో చేసినప్పుడు ఎసిడిక్ స్వభావం వలన అందులో ఉండేటటువంటి అల్యూమినియం పాత్ర నుంచి కొంత అంటే ఒక 5 mg వరకు కొంత పార్ట్ ఇందులో లీచ్ అవ్వటం అందులో అన్నంలో కలవటం అనే దాని వలన ఆ అల్యూమినియం అనేది శరీరంలోకి పోయినప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం గమనిస్తాం సార్. కానీ ఇప్పుడు కుక్కర్ చాలా వరకు కూడా ఈ నాన్ స్టిక్ మెటీరియల్తో టెఫ్లాన్ కోటింగ్ ఉండే వాటితో ఉండటం కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్తో ఉండటం కానీ మనం గమనిస్తూ ఉన్నాం సార్. సో మెటీరియల్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది తప్పితే ప్రెషర్ కుక్కర్లో తినడం వలన ప్రమాదం అనేది అది అపోహే సార్.
1: డాక్టర్ సందీప్ రాజా గారు ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి అసలు ఈ స్మార్ట్ రైస్ కుక్కర్లు ఎలా ఉంటాయి, వాటి యొక్క పనితీరు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, అలాగే వాటి యొక్క ప్రయోజనాలు, వాటి చుట్టూ ఉండే అపోహలు చక్కగా వివరించారండి. మీకు ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు పల్లెసెములు కార్యక్రమంలో స్మార్ట్ రైస్ కుక్కర్ ప్రాధాన్యత గురించి డాక్టర్ డి సందీప్ రాజా గారితో పరిచయం ఉన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు. పంటల్లో కలుపు మందుల వినియోగం అలాగే పాటించవలసిన మెళకువల గురించి తెలుసుకుందాం. పలు పంటల్లో పురుగులు, తెగుళ్లు, ఎలుకలు మొదలగు వాటి ద్వారా కలిగే నష్టం కన్నా కలుపు వలన కలిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇవి పంట దిగుబడి నష్టంతో పాటు పంట నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అలాగే పంటలను ఆశించే వివిధ రకాలైన పురుగులకు, తెగుళ్లకు, సూక్ష్మజీవులకు ఆశ్రయమిస్తాయి. పశువుల ఆరోగ్యం, దాంతోపాటు పాల ఉత్పత్తిపై కూడా వీటి ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రస్తుత కాలంలో కూలీల కొరత, అధిక కూలీల ధర వలన కలుపు నివారణ వ్యయం బాగా పెరిగిపోతోంది. దీనివలన కలుపు మందుల వినియోగం తప్పనిసరిగా మారింది. తక్కువ ఖర్చుతో సరైన సమయంలో సమర్థవంతంగా కలుపు నివారణకు వివిధ పంటలలో చాలా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. కలుపు మందులు వాడే సమయాన్ని బట్టి రెండు రకాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ప్రీ ప్లాంటింగ్, దీన్నే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. అంటే పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందులు. అలాగే రెండవది పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఇది పంట లేదా కలుపు మొలచిన తరువాత వాడే మందులు. ముందుగా పంట విత్తుటకు లేదా నాటటానికి ముందు వాడే కలుపు మందుల్లో మూడు రకాల కలుపు మందులు అందుబాటులో ఉంటాయి. అవి ఏంటంటే, మొదటిది భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందులు. రెండవది భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు. తర్వాత పంటలను విత్తిన వెంటనే లేదా నాటిన వెంటనే కలుపు మొక్కలు, అలాగే పంట మొలవక ముందే వాడే కలుపు మందులు. భూమి దున్నటానికి ముందే మొలచిన కలుపును నాశనం చేసే కలుపు మందుల గురించి చూసినట్లయితే, ఈ రకమైన కలుపు మందులు తొలకరి వర్షాలకు మొలచిన మొండిజాతి కలుపు మొక్కలు, ఉదాహరణకు గరిక లేదా తుంగ ఇలాంటివన్నమాట. ఏకవార్షిక కలుపు మొక్కలు ఇవేంటివంటే వయ్యారి భామ కలుపు మొక్కల్ని ఏకవార్షిక కలుపు మొక్కలు అంటారు. ఇటువంటి వాటిని నాశనం చేయటానికి లేదా భూమి లోపల రైజోమ్లను బలహీనం చేసేందుకు వాడటానికి అనువైనవి, ఉదాహరణకు పారాక్వాట్, గ్లూఫోసినేట్, అమ్మోనియం మొదలైనవి. తర్వాత భూమిని దున్ని పంట విత్తడానికి లేదా నాటడానికి వాడే మందులు గురించి చూసినట్లయితే, భూమిని దున్నుకొని విత్తనం వేయటానికి ముందు ఈ మందులను పిచికారీ చేసుకుని పైపైన గుంటకతో భూమిలో కలిసేటట్లు దున్ని 2 నుండి 7 రోజుల తర్వాత విత్తడం లేదా నాటడం చేయాలి. తర్వాత పంటలను విత్తిన వెంటనే అంటే నాటిన వెంటనే కలుపు మొక్కలు లేదా పంట మొలవక ముందే వాడే కలుపు మందుల గురించి చూసినట్లయితే కనుక, ఈ మందులను తేమ ఉండేలా చూసి మెట్ట పంటలలో విత్తిన 2 రోజుల్లోపు భూమిపై పిచికారీ చేసుకోవాలి. వరిలో నాటిన 2 నుండి 7 రోజుల్లోపు ఇసుకలో కలిపి చల్లాలి. ఉదాహరణకు పెండి

మిథాలిన్, అల్లాక్లోర్, అట్రజిన్, బ్యూటాక్లోర్, అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ మొదలైనవి. తర్వాత పంట కలుపు మొలచిన తర్వాత వాడే మందుల గురించి, అంటే పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందుల గురించి చూసినట్లయితే వీటిలో కూడా రెండు రకాలు మందులు ఉంటాయి. అవి ఏంటివి అంటే, కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో లేదా పంట విత్తిన 15 నుండి 30 రోజుల లోపు వాడేవన్నమాట. ఇవి ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు. ఈ మందులను పంట విత్తటానికి అంటే నాటటానికి ముందు వాడకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలుపు మందును వేయాలి. అదే అది వాడినప్పుడు ఈ కలుపు మందు వేస్తే అసలు పంటకి నష్టం కలుగుతుంది. అందుకని ఆ విధంగా కాకుండా ఆ పంట విత్తటానికి ముందు వేయనప్పుడు మాత్రమే ఇది ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు వరి పంటకు ఏ విధమైన మందులు వాడుకోవచ్చు అంటే గనక బిస్పైరిబాక్ సోడియం, అలాగే పెనాక్సిలం, పైరజో సల్ఫ్యూరాన్ ఇథైల్, 2 లేదా 4 డి సోడియం సాల్ట్, అలాగే 2 లేదా 4 డి ఎమైనో సాల్ట్ మొదలైనవి ఏదో ఒక దానిని ఈ వరి పంటకు మనం వాడుకోవచ్చు. అలాగే అపరాల పంటలకు చూసుకున్నట్లయితే గనక క్విజాలోఫాస్ ఇథైల్, ఫినాక్సిప్రాస్ ఇథైల్, ప్రొపిక్విజాఫాస్ ఇథైల్ ఇలా మొదలైనవి ఈ అపరాల పంటలకు వాడుకోవచ్చు. అదే మొక్కజొన్న పంటకు కనుక చూసినట్లయితే అట్రజిన్, టెంబోట్రయాన్, టోప్రామిజిన్, హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ వీటిని మొక్కజొన్న పంటకి వాడుకోవచ్చు. వీటిలో ఏదో ఒక మందును మాత్రమే వాడుకోవాలి. ఈ మందులు కూడా నాటడానికి ముందు ఎటువంటి కలుపు మందులు వాడనప్పుడు మాత్రమే ఈ మందులు వాడుకోవాలి. తర్వాత పంట అలాగే కలుపు ముదిరిన తర్వాత వాడతగిన మందులు. వర్షాల వలన పంట తొలిదశలో గుంటక వాడలేనప్పుడు కూడా కలుపు ముదిరిపోయి పంటల్లో నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని రకాలైన కలుపు పైన వాడే మందులను ఉపయోగించి పంటలకు నష్టం కలగకుండా కలుపును నాశనం చేయవచ్చు. ఉదాహరణకు ప్రత్తి, కంది పంటల్లో విత్తిన 60 నుండి 90 రోజుల వరకు పారాక్వాట్ లేదా గ్లూఫోసినేట్ అమ్మోనియం కలుపు మందులను కలుపుపై మాత్రమే పడే విధంగా పిచికారీ చేసి నాశనం చేసుకోవచ్చు. ఈ మందులను పండ్ల తోటలు, కలప తోటలు, పంట లేని బీడు భూములు, రోడ్ల పక్కన, అలాగే ఖాళీ స్థలంలో కూడా వాడుకోవచ్చు. ఈ కలుపు మందుల సామర్థ్యం పెరగటానికి, పంటల్లో నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి, పర్యావరణానికి హాని కలగకుండా ఉండటానికి వాటి వాడకంలో పలు జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందులు, శిలీంద్ర నాశినులు, ఇతర రసాయన మందుల కంటే కలుపు మందులు భిన్నమైనవి. పంటలకు సూచించినట్లుగా సరైన కలుపు మందు నిర్దేశించిన మోతాదులో సమయంలో వాడకపోతే కనుక కలుపు నివారణ జరగకపోవటమే కాక పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పత్తి పంటలో కాని పరిసరాల్లో కాని 2-4 డి కలుపు మందును వాడితే ప్రతి ఆకుల ఆకారం మారిపోతుంది. అట్రజిన్ కలుపు మందును అపరాల్లో వాడితే మొలక శాతం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి కలుపు మందుల ఎంపిక అలాగే వాడకంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందులు, అంటే విత్తనం వేసిన 48 గంటల్లోపు పిచికారీ చేసేవన్నమాట. ఇవి పంటలకు సిఫారసు చేసిన కలుపు మందులను సరైన మోతాదులో సరైన సమయంలో వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులను విత్తనాలు నాటిన లేదా విత్తనాలు వేసిన 48 గంటల్లోపు వాడాలి. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు నేలలో సరైన తేమ ఉండేట్లు చూసుకోవాలి. ఈ మందులు పొలంలో చల్లేటప్పుడు వెనుకకు నడుస్తూ లేదా ట్రాక్టర్ ముందుకు నడుపుతూ వెనక పిచికారీ జరిగేటట్లు చూడాలి. కలుపు మందును ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందు ఒకే పంటకు 2 రకాల మోతాదు సిఫార్సు చేసినప్పుడు తేలికపాటి నేలలకు తక్కువ మోతాదు, బరువు నేలలకు లేదా నల్లరేగడి నేలలకు అధిక మోతాదు వాడుకోవాలి. ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందు ప్లాట్ఫాన్ నాజిల్తో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఈ కలుపు మందుల్ని పిచికారీ చేసే టైంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముందర మనం పంటలపై కలుపు మందుల నివారణకు ఉపయోగించే కలుపు మందు లేబుల్ పూర్తిగా చదవాలి. సిఫారసు చేసిన మోతాదును సరిగ్గా కొలత పాత్రతోనే కొలిచి వాటిని పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు బయట ఒలకకుండా జాగ్రత్త పడాలి. వంపులో పోసేటప్పుడు గరాటును వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రక్షణ వస్త్రాలను ధరించాలి. కలుపు మందును నీటిలో కలిపేటప్పుడు చేతితో కలపకూడదు. చేతితో కాకకుండా కర్రపులతో బాగా కలుపుకోవాలి. నాజిల్ని శుభ్రపరచటానికి నోటితో ఊదకూడదు. చిల్లు పడిన లేదా పాడైన పంపులను వాడకూడదు. అలాగే ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరంపై లేదా బట్టలపై పడితే కనుక మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు కలుపు మందులను పిచికారీ చేయకూడదు. వాలు ఎక్కువగా ఉండే పొలాల్లో, నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందును పిచికారీ చేస్తే
చిన్నపాటి వర్షానికి కలుపు మందు కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది.

0: ఉంది. ఖచ్చితమైన సిఫార్సు లేకుండా కలుపు మందులను ఇతర సస్యరక్షణ మందులు, ఎరువులు కలిపి ఉపయోగించకూడదు. కలుపు మందులను పిచికారీ చేయడానికి శుభ్రమైన నీటిని వాడుకోవాలి. పారాక్వాట్ వంటి కలుపు మందులను మురికి నీటిలో కలిపి వాడకూడదు. మురికి నీటిలో కలిపి వాడితే మందు ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఒక పంటలో కలుపు నివారణకు ఒకే రకమైన కలుపు మందులు ఎక్కువసార్లు వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు నిరోధక శక్తిని పెంచుకుంటాయి. వివిధ రకాల పనితీరు కలిగిన కలుపు మందులను మార్చి మార్చి వాడుకోవాలి. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందు పిచికారీ చేయకూడదు. పంట వరసల మధ్య కలుపు నివారణకు పారాక్వాటు వంటి కలుపు మందు వాడినప్పుడు డ్రోమ్ లేదా హుడ్ను తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కలపై కలుపు మందు పడి నష్టం జరగకుండా ఉంటుంది. గాలి వేగం, దిశను బట్టి కలుపు మందులను పిచికారీ చేయాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటిపై పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేసుకోవాలి. పొలం పక్కన ఉండే ఇతర పంటలపై పడకుండా జాగ్రత్త పడాలి. అలాగే పురుగు మందులను, కలుపు మందులను వేరుగా నిల్వ చేసుకోవాలి. ఆహార పంటలపైన, పశువుల మేత కోసం వాడే పంటల మీద వీటిని వాడినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పంటలను కోయాలి. ఖాళీ కలుపు మందు డబ్బాలు వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టి నాశనం చేయాలి. స్ప్రేయర్లను శుభ్రమైన నీటిలో 1-2 సార్లు కడగాలి. కలుపు మందు పిచికారీ తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. పిచికారీ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. ఆహార పదార్థాలతో పాటు కలుపు మందులు రవాణా చేయకూడదు. చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకువెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వటానికి వైద్యులకు సులువవుతుంది. ఈ విధమైన జాగ్రత్తలను పాటిస్తే కనుక పంటపై కలుపు నివారణ సమగ్రంగా తొలగి పంట నుండి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.
1: ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 7:15 పంటసిమ్లో కార్యక్రమంలో మిరపలో సుస్థిర వ్యవసాయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు. ఆ తదుపరి ఆయిల్పామ్ తోటల్లో సర్విలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం వింటారు. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి 8:00 జి మరియ పీటర్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 8:15 తిరిగి 9:30 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి వింటారు. 10:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 భాగంగా హిందీ ఇంగ్లీషుల్లో వ్యాఖ్యానం వింటారు. రేడియో సెట్లలో ఈ వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ నుండి. ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వింటారు.

0: యుద్ధం శరణం. ఈ చిత్రానికి శివం, కాలభైరవ గానం. గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
2: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభీ అభీ హమ్నే హర్యానా కే ఖర్ఖోదా మే మారుతి సుజుకి కే నయ ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కీ ఎక్స్పర్టీజ్ ఔర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఔర్ స్కేల్ కే సాథ్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
1: భారత్, జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత, భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

0: ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్దిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
1: Japan has over the years been an important part of India's activities. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 151,282 కరోడ్ రూపయా.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీ

0: పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6,54,00,000 రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పంట సీమలు.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో మిరపలో సుస్థిర వ్యవసాయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం వింటారు.
2: గుంటూరు అనేసరికి మనకి ఎక్కువగా ఇక్కడ ముఖ్యంగా వాణిజ్య పంటలైనటువంటి మిరప, పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా మిరపని సాగు చేసి అధిక లాభాలు పొందుతూ కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే. అలాగే వాళ్ళ ఉత్పత్తులకి మంచి విలువ రావాలంటే వాళ్ళు మొదటి నుంచి అంటే విత్తన రకాన్ని ఎంపిక చేసుకున్న దగ్గర నుంచి కోత కోసి దాని తర్వాత వాళ్ళు అమ్ముకునేదాకా అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల పద్ధతులు పాటించి రైతులు కనుక ఈ మిరపని సాగు చేసినట్లయితే రైతుకి ఆదాయం కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ జి క్రాంతిరేఖ గారు ఉన్నారు. వీరు గుంటూరు లామ్లోని ఉద్యాన పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం మిరపలో మనకి సుస్థిరమైన దిగుబడులు అలాగే ఆదాయము రావాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అన్న విషయాలు తెలుసుకుందాము. క్రాంతిరేఖ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా మిరపలో సుస్థిర వ్యవసాయం అంటూ ఉంటారు కదండి, అసలు ఈ సుస్థిర వ్యవసాయం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటండి?
3: మనకి చూసుకుంటే మిరప ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన వాణిజ్య పంట అండి. ఈ మధ్య మనము చూసుకుంటే మిరప మీద ఎక్కువ చీడపిడలు రావటం మనం గమనిస్తున్నాము. ఈ చీడపిడలు రావటాన్ని కంట్రోల్ చేయటానికని మనకి రైతులు విపరీతమైన పురుగు మందులను చల్లటము, తర్వాత ఎక్కువ దిగుబడి కోసం విపరీతమైన రసాయనిక ఎరువులను వాడటం మనం గమనించవచ్చు. ఇలాగా విచక్షణారహితంగా పురుగు మందుల్ని, రసాయనాలని వాడటం వలన, రసాయనిక ఎరువులను వాడటం వలన ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందండి. ముఖ్యంగా వాతావరణ మార్పులు అవ్వచ్చు, లేకపోతే నేలలో భూసారం పూర్తిగా క్షీణించిపోవటం వల్ల కావచ్చు, ఎక్కువగా చీడపిడలు రావటము, దిగుబడి తగ్గటం వలన, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం వలన ఎక్కువ మనకి ఖర్చు పెరిగిపోతుంది. వీటిల్లో మనము గమనించినట్లయితే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు ఉంటాయండి. సూక్ష్మ జీవులు ఎక్కువగా ఉంటే మనకి యాక్చువల్గా ఒక గ్రాము సాయిల్లోనే ఎన్నో మిలియన్ బ్యాక్టీరియా

0: ఫంగై ఉండాలి. మనము ఎక్కువ పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడటం వల్ల అవన్నీ క్షీణించిపోతున్నాయి.
1: అంటే పంటకు అవసరమైన పురుగులు అవన్నీ కూడా
0: చనిపోతున్నాయి. సో ఇవి మనం చనిపోవటం వల్ల ఏమవుతుందంటే, ఏవైతే పోషకాలు మొక్కకి అందాలో అవి అందే స్థితిలో భూమిలో మనం వేసినా కానీ ఉండటలేదు. సో దానివల్ల మొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందో మొక్కకి ఎక్కువ పురుగులు రావటము. మనం రీసెంట్గా చూసుకుంటే 2020లో మనకి బ్లాక్ థ్రిప్స్ వచ్చాయి. దానివల్ల రైతులు నల్ల తామర పురుగులు ఎక్కువ రైతులు నష్టపోయారు. ఇలాగా మైనర్గా ఉన్న పెస్ట్ కూడా మేజర్గా మారటం, కొత్త రకాల చెడుపిడలు రావటం కారణం ఏంటంటే మొక్కలో మనకి దృఢత్వం లేదు. మొక్కలో దృఢత్వం ఎందుకు లేదు అంటే దానికి సరైన పోషకాలు నేల నుంచి అందట్లేదు. అదొక రీజన్ అవ్వచ్చు. తర్వాత వాతావరణ మార్పులు కూడా కారణమవుతున్నాయి. సో ఇవన్నీ పెట్టుకొని మనము వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయటం వలన ఎక్కువ ఖర్చు పెరిగిపోతుంది రైతుకి. తర్వాత ఎక్కువ పురుగు మందులు రసాయనాలు వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ కాయలు అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనకి డిమాండ్ తగ్గిపోతుంది.
1: అంటే
0: ఎగుమతులను మనకి వాళ్ళు నిరాకరిస్తున్నారు. సో దానివల్ల మనకి మార్కెట్లో ఈ మిరపకి డిమాండ్ తగ్గిపోయి గిట్టుబాటు ధర రైతుకు అందట్లేదు. సో ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, దాన్ని తగ్గట్టు ధర ఉండట్లేదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటారు. భూసారము క్షీణించకుండా, తెగుళ్ళు పురుగులు ద్వారా కూడా పంట నష్టపోకుండా చూసుకుంటూ అధిక దిగుబడితో మంచి నాణ్యమైన పంటను మనం అందించగలిగితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది.
1: అసలు మిరప మొదట్లుగా మనం నాటాలి అంటే విత్తనాల దగ్గర నుంచి కూడా జాగ్రత్త తీసుకోవాలి కదండి. విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఎటువంటి అంశాలను మన దృష్టిలో పెట్టి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి? తర్వాత విత్తన శుద్ధి కూడా ఎలా చేసుకోవాలి చెప్తారా?
0: మొదట మనం ఏ పంట వేసినా విత్తనం అనేది చాలా ముఖ్యమైన అంశం, అది అందరికీ తెలిసిన విషయమే. ముందు మనం రకాన్ని ఎంచుకునేటప్పుడు మన వాతావరణానికి ఏదైతే తగిన రకము ఉంటుందో సూచించిన రకమును మనం ఎంచుకోవాలి. తర్వాత సాధారణమైన తెగుళ్ళు, తర్వాత చీడపిడలు, వ్యాధులు తట్టుకోగల రకాలను మనం ఎంచుకుంటే మంచిది. అంతేకాకుండా ఆథరైజ్డ్ సీడ్ మాత్రమే మనం తెచ్చుకోవాలంటే జన్యు స్వచ్ఛత ధృవీకరించిన విత్తనాలను మాత్రమే మనం ఉపయోగించడం చాలా ముఖ్యము. దీంట్లో మిరపలో మనం చూసుకుంటే చాలా మంది రైతులు సంకర రకాలను మాత్రమే వాడుతున్నారు. సంకర రకాలు అయితే 80 నుంచి 100 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. అదే సూటి రకాలు అయితే 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. ముందుగా మనం విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశము ఏ పంటకైనా, ఎందుకంటే విత్తన శుద్ధి చేయటం వల్ల మొదటగా వచ్చే అన్ని రకాల వ్యాధుల నుంచి తెగుళ్ళ నుంచి మనము పంటని కాపాడవచ్చు. ఈ మిరపలో విత్తన శుద్ధి చూసుకుంటే కిలో మిరప విత్తనానికి రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 8 గ్రాములు ఒక కిలో విత్తనానికి మనం శుద్ధి చేసుకోవచ్చు. మరియు తెగుళ్ళ నివారణకైతే క్యాంప్టాన్ కానీ లేదా మ్యాంకోజబ్ కానీ 3 గ్రాములు కలిపి విత్తన శుద్ధిని చేసుకోవాలి. అంతేకాకుండా జీవ శిలీంద్ర నాశిని రసాయనిక మందులతో మనం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 5 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్ర నాశిని ఒక కిలో విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తుకోవచ్చు.
1: ఆ తర్వాత ఈ మిరపలో మనం కొంతమంది ఏంటంటే నారుమడి తయారు చేసి నారుమడిలో విత్తనాలు చల్లి చేస్తుంటారు, కొంతమంది ప్రోట్రేలలో పెంచి దాన్ని చేస్తుంటారు కదండి, ఆ రెండింటి గురించి తెలియజేస్తారా?
0: సాధారణంగా సూటి రకాలనైతే మనము బయట ఓపెన్ ప్లేస్ లోనే సాంప్రదాయమైన నారుమడి విధానాన్ని మనం అవలంబిస్తారు రైతులు. దీనికి మనము బాగా సూర్యరశ్మి తగిలేలాగా ఉన్న ప్లేస్ ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మురుగునీరు పారుదల సౌకర్యం కలిగిన ప్లేస్ ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి మనం 1 సెంటు నారుమడి అయితే సరిపోతుంది. వీటికి మనము ఎత్తైన నారుమళ్ళు మనము వేసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు మన నారుమళ్ళు బెడ్డలు తయారు చేసుకోవాలి. బెడ్కి బెడ్కి మధ్యన 30 సెంటీమీటర్ల కాలువలు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం అంటే రసం పీల్చే పురుగుల నివారణకి ఈ నారుమళ్ళలో మనం ఫిప్రోనిల్ గుళికలను కూడా మనము దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వేపపిండి, ఒక బెడ్కి వచ్చేసి 1 కిలో వేపపిండి మనం వేసుకున్నట్లయితే వీటి వలన కూడా ఏమన్నా రసం పీల్చే పురుగుల నివారణకి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత తెగుళ్ళ నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ ని 1 లీటర్ నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని నారుమడిలో 9వ రోజు 15వ రోజు తడుపుకుంటే మనకి ఎలాంటి తెగుళ్ళు రాకుండా మనకి నారుమడి అనేది హెల్దీగా ఉంటుంది. విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాలు మనము ఈ నారుమడిలో ఈ పద్ధతిలో మనం నాటుకోవాలి. విత్తనం వేసిన తర్వాత మొలక వచ్చిన తర్వాత నారుమడిని మనకి ఎప్పుడు నీరు సమృద్ధిగా ఉండేటట్టు చూసుకుని, కలుపు మొక్కలు లేకుండా చూసుకుని, తెగుళ్లు పురుగులు ఎలాంటివి రాకుండా మనకి ఎప్పటికప్పుడు సస్యరక్షణ పద్ధతులు మనం అవలంబించాల్సి ఉంటుంది. ఈ మధ్య రైతులందరూ మన సంకర రకాలకే మొగ్గు చూపుతున్నారు. సంకర రకాలు

0: ధర అధికంగా ఉంటుంది. కేజీ విత్తనం వచ్చేసరికి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది మిరపలో. సో అంత ధర పెట్టి కొంటున్నాం కాబట్టి సో మనకి ప్రతి విత్తనం అనేది మనకి మొలకగా కంపల్సరీ రావాల్సింది, మొక్కగా రావాల్సింది, లేకపోతే నష్టం వస్తుంది. సో అందుకని మనకి ప్రత్యేకంగా ప్రోట్రేల్లో నర్సరీలను వేయటానికి మొగ్గు చూపుతున్నారు. సో దీనికి ఏంటంటే ఈ ప్రోట్రేల్లో ఒక ప్రత్యేకమైన ట్రేలు ఉంటాయి, వీటిలో షేడ్ నెట్ల కింద ఈ విత్తనాలను విత్తడం జరుగుతుంది. ఈ పద్ధతి అంతా నియంత్రిత పరిస్థితుల్లో జరుగుతుంది, అంటే కంట్రోల్డ్ కండిషన్ లో జరుగుతుంది. ఈ పద్ధతిని మనం అవలంబించడం వల్ల విత్తనోత్పత్తి ఎక్కువగా ఉండి తర్వాత అంటే సీడ్ జర్మినేషన్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత మొక్క కూడా ఎదుగుదల మంచిగా ఉంటుంది, తర్వాత తెగుళ్ళు వ్యాధుల నుండి కూడా రక్షణ ఇస్తుంది. ఇది రైతులందరూ నార్మల్ గా చేసే ప్రాక్టీసే, కానీ ఇక్కడ రైతులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నర్సరీని ఎంచుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నర్సరీ అనేది రసం పీల్చే పురుగులు అనేది లోపలకి రాకుండా ఉండే నర్సరీని ఎంచుకోవాలి. దానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక దోమల మెష్ లాగా కీటకాల నుంచి రక్షణ కల్పించే మెష్ అనేది ఉంటుంది, అది 40 మెష్ అంటారు. ఆ 40 మెష్ 4 వైపులా ఉండాలి, 4 వైపులా ఉండి పైన షేడ్ నెట్ ఉంటుంది. సో ఇలాంటి షేడ్ నెట్ లో మనము విత్తనం పోసి మనం ఈ మొక్కలను ఎంచుకున్నట్లయితే మనకి ఈ ఇలాగా అన్ని వైపుల నుంచి రసం పీల్చే పురుగులు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఈ రసం పీల్చే పురుగులు రాలేదు అంటే వైరస్ కూడా ఆల్మోస్ట్ రానట్టే. సో అందువల్ల వైరస్ సోకని నాణ్యమైన మొక్కల్ని మనము ఇలాంటి షేడ్ నెట్లు దొరుకుతాయి. సో అందువల్ల రైతులందరూ ఇన్సెక్ట్ ప్రూఫ్ నెట్ ఉన్న షేడ్ నెట్లు ఎంచుకున్నట్లయితే మనకి వైరస్ సోకని మొక్కలను మనకి పొందవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే మొక్కలు షేడ్ నెట్లో పెంచుతామో అవి వాటిని వెంటనే ప్రధాన పొలంలో నాటడం వల్ల ఏమవుతుందంటే అది ఒక షాక్కు గురవుతుంది. షాక్కు గురైనప్పుడు మొక్క అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. సో అందువలన కొన్ని రోజులు క్రమంగా సాధారణ పరిస్థితులను అలవాటు చేసి అలాగా 6 వారాల వయసు గల మొక్కలను, రసం పీల్చే పురుగు ఆశించని మొక్కలను, ఒకే రీతిలో ఒకే రకంగా పెరిగిన మొక్కలను, నాణ్యమైన మొక్కలను మనం ఎంచుకొని ప్రధాన పొలంలో నాటుకోవాలి.
1: ఆ తర్వాత ప్రధాన పొలం విషయానికి వచ్చినట్లయితే ఈ మిరప నాటాలంటే ప్రధాన పొలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటారు?
0: ప్రధాన పొలంలో మనము అన్ని పంటలకి చెప్పినట్టుగానే పొలాన్ని వేసవిలో బాగా లోతు దుక్కులు దున్నుకోవాలి. ఎందుకంటే అప్పుడు లోతు దుక్కులు దున్నటం వలన లోపల పొరల్లోకి సూర్యరశ్మి సోకి ఏదైనా వేరు పురుగు ఎలాంటి చీడపిడలు ఉన్నా కూడా ఆ వాటి యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో అప్పుడు తొలకరి జల్లులు పడినప్పుడు పచ్చి రొట్టె ఎరువులను మనం సాధారణంగా చెప్పుకుంటాం కదా, వాటికి జనుము, పిల్లి పెసర అలాంటి వాటిని మనము పచ్చి రొట్టెల ఎరువులను మనం పెంచి అవి పూత దశకు చేరినప్పుడు భూమిలో కలయదున్నచ్చు. సో ఇలాగ పచ్చి రొట్టె ఎరువులు మనం భూమిలో కలయదున్నటం వలన భూసారం పెరగటమే కాకుండా నేల బాగా గుల్లగా బారి మిరప మొక్కలు దృఢంగా పెరుగుతాయి. ఈ పచ్చి రొట్టె ఎప్పుడైతే బాగా చివుకుతుందో అంటే డీకంపోజ్ అయిపోతుందో అప్పుడు ఆఖరి దుక్కులో మనము 10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 200 కిలోల వేపపిండి వేసుకోవచ్చు. అంతేకాకుండా మనము ఈ జీవ శిలీంద్రనాశిని, ట్రైకోడర్మా అనే జీవ శిలీంద్రనాశిని మనం వాడటం వలన మనకి నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళని తట్టుకోవచ్చు. సో దీనికి మనము ఎన్రిచ్మెంట్ ఆఫ్ FIM అని అంటారు, పశువుల ఎరువుని ఎన్రిచ్ చేయటం. ఆ విధానం ఏమనగా అంటే 90 కిలోల పశువుల ఎరువులు తీసుకొని దాంట్లో 10 కిలోల వేపపిండి వేసుకొని దానిలో 2 కిలోల ట్రైకోడర్మా శిలీంద్ర పొడిని చల్లుకుంటాము. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కొంచెం తేమ ఉండేటట్లుగా చూసుకొని ఒక 15 రోజులు నీడలో ఉంచాలి. వీటిపైన గోన సంచులు కప్పి కొంచెము తేమ అనేది ఉండేటట్టు చూసుకొని అప్పుడప్పుడు మనము తిప్పుకుంటూ ఉండాలి, రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగా 15 రోజుల తర్వాత ఇదైతే శిలీంద్రం ఉందో అదంతా FIM మొత్తం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ పొడిని మనము నేలలో అయినా వేసుకోవచ్చు, మొక్కల పాదుల్లో అయినా వేసుకోవచ్చు. ఈ మొక్కల పాదుల్లో కానీ నేలలో కానీ వేసినప్పుడు నేల ద్వారా సంక్రమించే ఏవైనా తెగుళ్ళు ఉంటే ఇది రక్షిస్తుంది మొక్కకి. ఈవెన్ వేరు పురుగు సమస్య ఉన్నప్పుడు మనకి రసాయనిక ఎరువులైన కార్బోఫిరాన్ గుళికల్ని మనం ఆఖరి దుక్కులో వేసుకోవచ్చు. రసం పీల్చే పురుగులను కూడా ఈ గుళికలు మనకి కాపాడతాయి. తర్వాత ఎరువులు మొత్తము కలియదున్న తర్వాత మనము మూలసాలు వేసుకొని చదునుగా చేసుకున్న తర్వాత మార్కర్ వేసుకొని మనం సాధారణంగా 75 సెంటీమీటర్ వరుసల మధ్య, 40 సెంటీమీటర్ల మొక్కల మధ్య మనం మార్కర్ వేసుకొని మొక్కల్ని నాటుకోవచ్చు.
1: ఆ తర్వాత మనం ఎరువుల విషయానికి వస్తే మిరపలో ఎట్లాంటి ఎరువులు వాడాల్సిన అవసరం ఉందంటారు?
0: ఈ ఎరువుల యాజమాన్యంలో మనము ముందుగా ఈ మిరపలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పర్టికులర్గా మనకి ఎగుమతులు దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన మిరపను పండించాలంటే మనము కొంచెము సేంద్రీయ ఎరువులను కూడా మనము మన భూమిలో వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అంటే రసాయనిక ఎరువుల్ని మోతాదును తగ్గించుకుంటూ సేంద్రీయ ఎరువుల్ని కొంచెం వాడుకుంటూ సమగ్ర పోషక యాజ

0: మనం పాటించటం వలన భూసారం అనేది క్షీణించకుండా ఉంటుంది. సో దీనికి ఫస్ట్ మనము భూసార పరీక్షలను మనం చేసుకోవాల్సి ఉంటుంది. భూసార పరీక్షలు చేసుకున్న తర్వాత మనం భూమిలో ఏమేమి నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉందో మనం తెలుసుకున్న తర్వాత మన మిరప పంటకి సూచించబడిన మోతాదు ఉంటుంది. సాధారణంగా 120 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాష్, లేకపోతే 260 కిలోల యూరియా రూపంలో అయితే 260 కిలోలు, 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 80 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే అందించే ఎరువులను మనం జనరల్ గా సాధారణంగా మిరపలో వేస్తాం. వీటిని బేస్ చేసుకుని మనం ఏదైతే మనకి మన భూమిలో ఎంత ఉందో దాన్ని తగ్గట్టుగా మనం సరిచేసుకుని
1: భూసార పరీక్షల ఆధారంగా
0: మనం సరిచేసుకుని వేసుకోవాలి. మనం ముందుగా చెప్పుకున్నట్టు భాస్వరం ఆఖరి దిక్కులో వేసుకుంటాము. భాస్వరం సాధారణంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెయ్యడానికి మనకి ఉపయోగపడుతుంది. సో ముందుగానే వేసేసుకుంటాము, ఒకేసారి వేసేసుకుంటాము. అలాగ నత్రజని పొటాష్లు అనేవి మనకి మొక్క పెరుగుదల అయ్యేటప్పుడు, ఫ్లవరింగ్ అప్పుడు అంత అవసరం కాబట్టి మనం దఫాలుగా వేసుకోవచ్చు. తక్కువ మోతాదులో దఫాలుగా వేసుకుంటే మొక్కకు మంచిగా అందుతుంది. సో మనకి 65 కిలోల యూరియాని, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని నాటిన 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, 120 రోజులు వయస్సులో 4 దఫాలుగా మనం వేసుకోవచ్చు.
1: నెల నెలా
0: వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం నత్రజని వేస్తామో, యూరియా రూపంలో వేస్తున్నాము నత్రజని, దానితో పాటు వేపపిండిని కూడా వేసుకోవటం వలన భూమిలో, దీనికి ఏంటంటే వేపపిండి వేయటం వలన యూరియాని తొందరగా ఇవాపరేట్ అవ్వకుండా మొక్కకి ఎక్కువగా అందుతుంది. వేపపిండి వేయటం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకి బ్లాక్ థ్రిప్స్ అని చెప్పుకున్నాం కదండి, బ్లాక్ థ్రిప్స్ నల్లతామర పురుగులు. ఈ నల్లతామర పురుగులు కోసిస్త దశ ఉంటుంది, ప్యూపా దశ, అది నేలలో ఉంటుంది. ఎప్పుడైతే మనం వేపపిండి నేలలో వేస్తామో ఆ కోసిస్త దశ అనేది నశించిపోతుంది. సో అప్పుడు లైఫ్ సైకిల్ తగ్గిపోతుంది కాబట్టి దాని ఉధృతి తగ్గించుకోవచ్చు. ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది,
1: రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.
0: తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేయటము, మోతాదుకు మించి ఎక్కువ వేయటము, ఇవే మేజర్ కారణాలండి ఎక్కువ మనకి చీడపిడలు రావటానికి కారణం. ఈ మనం మోతాదు మించి వేయటము, చీడపిడలకు లింక్ ఏంటంటే మనం ఎక్కువ భాస్వరం వేస్తుంటాం. ఎక్కువ భాస్వరం వేసినప్పుడు ఏమవుతుందంటే భాస్వరం నేలలో స్థిరీకరించబడుతుంది, ఫిక్స్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయిపోయినప్పుడు వేరే పోషకాలు, మనకి మొక్కకి అన్ని రకాల పోషకాలు కావాలి, వేరే పోషకాలు ఏమీ అందవు,
1: అంటే సూక్ష్మ పోషకాలు కూడా అందవు,
0: సూక్ష్మ పోషకాలు అందవు. దానివల్ల అన్ని పోషకాలు మొక్కకు అందనప్పుడు మొక్క అనేది వీక్ అయిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. సో దీనివల్ల ఎక్కువ చీడపిడలు కూడా రావచ్చు. సో ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకుని, యాక్చువల్గా అంతకు ముందుల సూక్ష్మ పోషకాలు స్ప్రే అనేది మనకి ఎవరు చెప్పలేదు.
1: అవును,
0: ఎందుకంటే భూమిలోనే ఉండేవి తక్కువ మోతాదులో కాబట్టి అవి అందేవి. కానీ ఇప్పుడు సూక్ష్మ పోషకాలు కూడా మనం రికమెండేషన్లు ఎందుకు
1: చెప్తున్నాము,
0: అవసరం వస్తుంది. ఎందుకంటే మనం చేసిన ప్రాక్టీసెస్ వల్లే ఎక్కువ మోతాదులు ఇవన్నీ వేసుకోవటం వల్ల, మేజర్ న్యూట్రియంట్స్ ఎక్కువ వేయటం వల్ల ఈ మైనర్ న్యూట్రియంట్స్ అన్ని అందట్లేదు. సో ఇవి కూడా ఎప్పుడైతే అందుతాయో మొక్కనే దృఢంగా పెరుగుతుంది, చీడపిడలు కూడా తట్టుకోగలుగుతుంది.
1: ఆ తర్వాత నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మిరపలో ఎలా చేపట్టాలంటారు?
0: సాంప్రదాయ పద్ధతిలో మనకి రిడ్జ్ అండ్ ఫర్రో మెథడ్, ఛానల్ ద్వారా నీళ్లు పంపించడంలో. మిరప అనేది తేమ అధికంగా ఉండకూడదు, అలానే బెట్ట పరిస్థితులు ఉండకూడదు. తేమ అధికమైనప్పుడు ఏమవుతుంది, పూత రాలిపోతుంది. అలానే బెట్ట పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా పూత రాలిపోతుంది, తర్వాత రెమ్మలు కూడా ఏర్పడవు. సాధారణంగా సూచించేది ఏంటంటే నల్లరేగడి నేలల్లో 3 వారాలకు ఒకసారి, తేలిక నేలల్లో 10 నుంచి 15 రోజులకు ఒకసారి, లేకపోతే వేసవి పంటకైతే 5 నుంచి 6 రోజులకు ఒకసారి తడులు ఇవ్వాలని మనం సూచిస్తాము. ఎప్పుడైతే వర్షాలు ఎక్కువై తర్వాత పంట ముంపుకు గురైనప్పుడు వెంటనే మనం మురుగునీటి సదుపాయాన్ని కల్పించుకొని నీటిని బయటికి పారించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ముంపుకు గురవుతుందో అప్పుడు ఏంటంటే వేరు నుంచి అది ఏ పోషకాలను తీసుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం యూరియాని 2% అంటే 20 గ్రాముల యూరియాని లీటర్ నీటిలో కలిపేసి 3 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు మనం పంటకై పిచికారీ చేసుకుంటే అది తట్టుకోగలుగుతుంది. ఈవెన్ బెట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తేమ ఉండదు కాబట్టి నేలలో వేరులోకి ఆ పోషకాలు అనేది వెళ్ళవు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనము మొక్క ఎదుగుదల కోసం 2% యూరియాని మరియు పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని కూడా మనం పంటపై పిచికారీ చేసుకుంటే మంచిది. ఇక్కడ నీటి యాజమాన్యానికి వస్తే మనకి బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాగా ఎక్కువ ముంపుకు గురైనప్పుడేమో తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువ కూడా ఉంటుంది. అప్పుడు మనం వాటి మీద కొంచెం సస్యరక్షణ పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఈ మధ్య ఈ ఛానల్స్తో కాకుండా, ఈ కాలువల పద్ధతితో కాకుండా మనకి అందరికీ తెలిసిన విధమే డ్రిప్ పద్ధతి, బిందు సేద్య విధానం. బిందు సేద్య విధానముతో పాటు మల్చింగ్, ఈ రెండు మనం మిరపలో చాలా

0: నివారణ జరుగుతుంది. కలుపు మొక్కలు ఉండవు. కలుపు మొక్కలు లేకపోతే ఏవైతే పురుగులు ఉన్నాయో ఆ పురుగులకు కూడా నివాసం ఉండదు కాబట్టి అవి కూడా మనకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ సిల్వర్ కలర్ మల్చ్ మనం వేయటం వలన ఈ నల్ల తామర పురుగులు ఉధృతి కూడా తగ్గుతుంది. రిఫ్లెక్షన్ వలన ఈ నల్ల తామర పురుగులు కూడా మనకి తగ్గినట్లుగా మనం గమనించవచ్చు. మిరపలో
1: అంటే చాలా రకాల ప్రయోజనాలు అనేవి ఉంటాయి, ఇలా డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవడం అలాగే మల్చింగ్ చేయడం వల్ల. ఆ తర్వాత కలుపు సమస్య కూడా ఎక్కువే కదండి మిరపలో మనం చూసుకున్నట్లయితే, కలుపుని ఎలా నివారించాలంటారు?
0: ఈ కలుపు కూడా మనము సమగ్ర కలుపు నివారణ పద్ధతులు పాటించడం వలన మనం మంచి ఫలితాలను పొందవచ్చు. సమగ్ర కలుపు యాజమాన్యం అంటే ఫస్ట్ రసాయన మందులు వాడుతాము, తర్వాత కూలీల ద్వారా మనం కలుపు తీపిస్తాము, యాన్యువల్ వీడింగ్ చేపిస్తాము, మెకానికల్ పద్ధతుల ద్వారా కూడా చేపించడం వలన మనకి అన్ని రకాల పద్ధతులు ఉపయోగించడం వలన మనకి తక్కువ ఖర్చుతో మనకి మంచి దిగుబడి వస్తుంది. దీనికి మనము నాట్లు వేయటానికి 2 రోజులు ముందు తయారైన ఏదైతే పొలం ఉందో దాంట్లో పిండి మితాలిన ద్రావణం మనము 1.3 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేల మొత్తం తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. తర్వాత మొక్కలు నాటిన 1 వారం రోజుల లోపల కూడా భూమిలో తేమ ఉన్నప్పుడు పిండి మితాలిన కలుపు మందును మిరప మొక్కలపై పడకుండా జాగ్రత్తగా సాళ్ల మధ్యలో కూడా పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎటు మన అంతర్కృషి చేయాల్సి ఉంటుంది. గుంట గొర్రుతో ప్రతి అంటే 30 రోజుల తర్వాత, లేకపోతే 25 నుంచి 30 రోజులు పంట నాటిన తర్వాత మనకి ప్రతి 20 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి రైతులు గొర్రు గుంటక వేస్తారు. గొర్రు గుంటక వేసినప్పుడు సాళ్ల మధ్య ఉన్న కలుపు మొత్తం పోతుంది, ఓన్లీ మనకి మొక్కల మధ్య కలుపు తీసుకుంటే సరిపోతుంది. సో అలాగే సమగ్రంగా అన్ని పద్ధతుల ద్వారా మనం వాడటం వలన మనకి కలుపు అనేది సమర్థంగా నివారించుకోవచ్చు.
1: చివరిగా క్రాంతిరేక్ గారు, ఇప్పుడు మిరప ఎగుమతులు అనేవి మనకి తిరస్కరిస్తూ ఉన్నారు కదండి, చూస్తూ ఉంటే కనుక తిప్పి పంపించేస్తూ ఉన్నారు చాలా మటుకు. ఈ అవశేషాలు ఎక్కువగా ఉండడం వల్ల తిప్పి పంపిస్తారు చెప్తూ ఉన్నారు కదా, ఇలాగ జరగకుండా ఉండాలంటే మిరప సాగు చేసే రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: నాణ్యమైన మిరప అంటే మనము అందరం ఆలోచించేది కాయ యొక్క రంగు, నిగనిగలాడటము, బరువు, ఇవి ఆలోచిస్తాం. కానీ నాణ్యత అంటే సేఫ్ ఫుడ్ కూడా వస్తుంది. సేఫ్ ఫుడ్ అంటే మనం తినటానికి ఉపయోగపడుతుందా లేదా, అది విషమా మన తినే ఆహారం అనేది మనం ముందుగా అది కూడా ఆలోచించాలి. సో దీంట్లో మిరపలో మనం పిచికారీ ఎక్కువ చేయటం వలన అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. అవశేషాలు ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే మనం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం వలన అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. అది మొదటి కారణము. తర్వాత ఎండబెట్టడంలో 2వ కారణం ఉంటుంది. ఎండబెట్టే విధానంలో కూడా ఈ పిచికారీ చేసే విషయంలో మనం ముందుగా చెప్పుకున్నట్టు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర కలుపు యాజమాన్యం, ఇలాగ సమగ్ర ఇంటిగ్రేటెడ్ విధానంలో మనం అన్ని యాజమాన్య పద్ధతులు, దీన్నే మనం గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని అంటారు, మంచి వ్యవసాయ పద్ధతులు అని అంటారు. మనం ఏదైతే శాస్త్రవేత్తలు వాళ్ళు ట్రయల్స్ కండక్ట్ చేసి ఇది మంచిది, ఇది చేస్తే బాగుంటుందని ఏవైతే సూచిస్తారో అవన్నీ మనం కరెక్ట్ గా విత్తన కాణించి కాయ కోసి ఎండపెట్టి ప్యాకింగ్ చేసి మార్కెట్ లో పంపించేంత వరకు మనం పాటించినట్టయితే మనకు చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎండబెట్టుకునే విధానంలో కూడా మంచి పద్ధతులను పాటించాలి. రాత్రులు ఎక్కువ మంచు పడకుండా చూసుకోవటం, మనం 10% మించి ఎక్కువ తేమ ఉండకుండా మిరపకాయల్లో చూసుకోవాలి. ఎండబెట్టేటప్పుడు కూడా దుమ్ము, ధూళి, చెత్త, చెదారం అనేది దగ్గర లేకుండా చూసుకోవాలి. తాళుకాయల్ని, మంచి కాయలను గ్రేడింగ్ చేసుకోవాలి. నిల్వ చేసేటప్పుడు, తర్వాత గోనె సంచులు నింపేటప్పుడు నీరు చిలకరించకూడదు. తేమ తగిలింది అంటే మనకి బూజు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవకాశం ఉన్న చోట మనము ఎత్తుచేతుల గిడ్డంగుల్లో స్టోర్ చేసుకుని రంగు నాణ్యతను తగ్గిపోకుండా లాభదాయకంగా చూసుకోవచ్చు. ఏమైనా అకాల వర్షాలు కురిసినప్పుడు ఆధునిక డ్రైయర్ల ద్వారా కూడా మనం ఎండబెట్టుకుంటే ఎక్కువ మనం చూడవలసింది అవశేషాలు లేకుండా సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా మొక్క యొక్క దృఢత్వాన్ని పెంచి తక్కువ రసాయన మందులు వాడి అన్ని రకాల పద్ధతులు మనం వాడటం వలన మనకి ఈ అవశేషాలు తగ్గి కాయ నాణ్యత పెరిగి మనకి ఎక్కువ డిమాండ్ ఇంటర్నేషనల్ ఎగుమతి జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకి ఎక్కువ డిమాండ్ కూడా కాయకు ఉంటుంది. అప్పుడు రైతుకి ఈ యాజమాన్య పద్ధతులు పాటించడం వలన పెట్టుబడి తగ్గుతుంది, ఎగుమతి ఎక్కువ అవటం వలన కాయకి మంచి ధర వస్తుంది. సో అప్పుడు రైతు నష్టపోకుండా
1: ఆదాయం కూడా పెరగడానికి
0: అవకాశం ఉంటుంది.
1: నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మిరపలో సుస్థిర వ్యవసాయం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ జి క్రాంతిరేఖ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆయిల్ పాములో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుందాం. సర్పిలాకార తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకుని వాటిపై నల్లటి మసిమంగు శిలీంద్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంద్రానికి సహజ నియంత్రణ పరిమితులు అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకార తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తి స్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడే సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఈ పరిస్థితుల్లో వాడవలసిన నియంత్రణ పద్ధతులు పర్యావరణ హితమైనదిగా అలాగే దీర్ఘకాలిక ఫలితాలు అందించేటట్లుగా ఉండాలి. ఈ తరుణంలో ICAR భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగివారు సర్పిలాకార తెల్లదోమ తీవ్రంగా వ్యాప్తి చెందిన ఆయిల్ పామ్ తోటల్లో పరిశోధనలు నిర్వహించి ఆస్పర్జిల్లస్ SP R55 అనే శక్తివంతమైన కీటక సంహార శిలీంద్రాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఇది సర్పిలాకార తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించగల జీవ నియంత్రణ సాధనంగా నిరూపితమైంది. ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంద్రం స్థానికంగా లభించిన శాస్త్రీయ పరిష్కారం గురించి మనం చూసుకున్నట్లయితే, ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంద్రం తెల్లదోమ పిల్ల అలాగే తల్లిపురుగు దశల్లో వాటికి వేగంగా వ్యాధిని కలగజేసి వాటిని సంహరించగలదు. క్షేత్రస్థాయిలో 2 సంవత్సరాల పరిశోధనల్లో ఈ శిలీంద్రం 15 రోజుల్లో 94% కంటే ఎక్కువ తెల్లదోమ నివారణను సాధించింది. ఇది అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని వేసవి కాలంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. R55 శిలీంద్రం ఆయిల్ పాములో పరాగ సంపర్కానికి ఉపయోగపడే పురుగులపై అలాగే వివిధ జీవ

0: ఆశలపై చేసిన పరిశోధనలో సురక్షితం అని తేలింది.
1: మీరింతవరకు ఆయిల్ పామ్ లో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం ఈ అంశం గురించి విన్నారు.

0: విక్సిత్ భారత్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని, వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో, చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరకు పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరకు తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మందనే అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీని వల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యంకి తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్

0: ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రత పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అవుతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి ఎన్ఎఫ్ఎస్ఎం ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి ఎన్ఎఫ్ఎస్ఎం ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన హైదరాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్కి అనుగుణంగా ఒకటి నుంచి రెండు ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితం అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాల్ని మనం ప్రోత్సహిస్తూ వచ్చినాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటి అని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
0: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
1: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏదంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికీ ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమళ్ల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే గానీ ఇరిగేషన్ పైప్ ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు గానీ కోలు గానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదే విధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి అండి, వీటితో పాటు టైం కు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దాంట్లో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్. అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
0: ఆధారిత పదార్థాలను తయారు చేయాలి,
1: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
0: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
1: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
0: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేళకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
1: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
0: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
1: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిబ్బలు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ అంటే పత్తిలో ఎత్తుమడల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ ఎత్తుమడల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం, అంటే ఉన్న పశువులకు పశువైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తు ఉంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, ఎత్తుమల్ల పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం కనుగొన మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
0: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాదు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రసంగ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ జి మరియ పీటర్ గారి స్వీయ కవితలు వింటారు.
1: నా కవితా శీర్షిక మొక్క. మనకు పిల్లలెంత అవసరమో ప్రతి ఇంటికి ఓ మొక్క ఓ చెట్టు అవసరమే. నీవు కన్న పిల్లలు నిన్ను చూడరేమో గాని నీవు పెంచిన మొక్క నీ ఇంటికి ఈ సమాజానికి మేలు చేస్తుంది. ఓ మొక్కను పెంచబోయి నీ బిడ్డకన్నా గొప్పగా ఎదుగుద్దు చూడబోయి. ఓ కుక్కను పెంచే కన్నా ఓ మొక్కను పెంచితే నలుగురికి నీడనిస్తుంది, అందరికీ పళ్ళనిస్తుంది, బ్రతికేందుకు ప్రాణవాయువునిస్తుంది. ప్రాణం ఉన్న మనం ఈ సమాజానికి చేయటమో గాని ప్రాణం ఉన్న ప్రతి మొక్క ప్రతి చెట్టు ఈ సమాజానికి మేలే. పిల్లలు లేరని 100 దేవుళ్లకు మొక్కే బదులు, పిల్లలు చూడలేదని తలచే బదులు, దిగులు పడే బదులు ఓ 2 మొక్కలు పెంచితే అవే నీ బిడ్డలు కావా? నీ పేరును నిలిపేవి, నీ ఉనికిని తెలిపేవి, ఈ సమాజానికి మేలును చేసేవి ఈ జగతిలో మొక్కే కదా. హోలీ పండుగ. హద్దులు ఎరుగుని ఆనందం, అవధులు దాటే సంతోషం, నవ్వులు విరిసే కాలం ఎప్పుడంటే నువ్వు నేను రంగులు పూసుకున్నప్పుడే. కల్మషం లేని ఆ ఆనందం, చిన్నపిల్లలైన ఆ కేరింతలు, అందరూ ఒక్కటై చేసుకునే రంగుల పండుగ ఈ హోలీ. తరతమ భేదం ఉందా? విభేదాల మాట ఉందా? కలిసి ఒక్కటిగా రంగులన్నీ ఏకమైనట్టు రంగుల హరివిల్లే ఈ భూలోకమంతా. నలుపో ఎరుపో తెలియని నువ్వు నేను ఒకటే. ప్రతి పండుగ పరమార్థం అందరూ ఒకటేనని ఈ రోజులా ఎప్పుడూ ఉండాలి మనమంతా సోదరభావంతో. ఈ మానవ జాతి మనుగడ సాగాలి కలిసికట్టుగా. భావి భారత పౌరులకు కలిసి నడిచే సత్తువ మనమే కావాలి ఈ హోలీ పండుగలా. పిల్లలు. ఇంటికి 2-3 పిల్లలంటే అయ్యే బాబోయ్ అని అనుకోకు. ఓ అమ్మ ఓ నాన్నలారా, పిల్లలు అంటే ఏమనుకున్నావు? వాళ్లే దేశ సంపద, నీవిచ్చే అతి విలువైన మానవ జన్మ. ఒక్క మానవుని ఆలోచన ముందు ఓ పెద్ద కొండైనా బద్దలు కాగలదు. దాని స్థానములో ఏదైనా నిర్మించగల సత్తా ఉన్నవాడు కదలని ఆ కొండలో అద్భుతాలు చేయగలడు. నేలపై ఉండి నింగిని తాకే లక్ష్యం ఉన్నవాడు ఒక్క మానవుని మేధస్సు ముందు ఏదైనా తలవంచవలసిందే. ఏఐ సృష్టించబడినది కూడా ఈ మానవుని తేజస్సు నుండే. దేశానికి రాష్ట్రానికి ఈ సమాజానికి చక్కని ఆర్థిక వనరు, మనం సృష్టించగల మానవ వనరు ఈ జనమే కదా. ఈ జనం తక్కువైనప్పుడు సమాజం పలుచనే. కొనుగోలు శక్తి పతనమే, ఉత్పాదక శక్తి పతనమే, శ్రమశక్తి తక్కువే, దేశ సంపదలోంచి రాష్ట్రానికి వచ్చే వాటా తక్కువే. ఇక పురోగతి ఎక్కడది? నీవు నేను ఒక్క పిల్లోడితోనో ఒక పిల్లతోనో సరిపెడితే పిల్లల్ని కందాం, దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం. ఒక్కడున్న వెలితిని తీసేసి 2-3 పిల్లల్ని కందాం. వెలితిగా ఉన్న ఈ సమాజాన్ని మన పిల్లలతో నింపేద్దాం. పిల్లల చదువుకి

తత్వాలు గొప్ప అండం ఉండగా వాళ్ల భవితకు బెంగెందుకు నీకు? ఆడపిల్ల, ఆడపిల్ల ఈ లోకములో పుట్టడమే నేరమా? బలిపశువులకు బలిచేసే బదులు అసలు ఆడపిల్లే పుట్టలేదనుకుంటే పోలా? ఆడపిల్లకి జన్మనిచ్చి ఉన్న ఇంట్లోనూ పొరిగింట్లోనూ వెనకింట్లోనూ ఉన్న రాబందులకు నైవేద్యంగా ఇచ్చే బదులు అసలు ఆడపిల్లే పుట్టలేదనుకుంటే పోలా? స్కూలుకి వెళ్ళేటప్పుడు ఏ ఆటో వాడికో, ఏ రిక్షా వాడికో, ఏ తోటి విద్యార్థికో, పాఠాలు చెప్పే మాస్టారికో కర్పూర హారతల అర్పించే బదులు అసలు ఆడపిల్లే కనకుండా ఉంటే పోలా? ఇందర్ని దాటుకుని ఓ ఇంటిదైనా, ఓ ఉద్యోగి అయినా, చివరికి అమ్మమ్మ నానమ్మగా మారినా ఆడదంటే రాబందులకు ఓ ఎరైపోయిందే. పీక్కు తినే రాబందులకు పక్షి కన్నా, జంతువు కన్నా, చివరికి గడ్డిపూస కన్నా ఎనమైపోయిందే ఆడదంటే. ఆడదాన్ని తోటి మనిషిగా చూడండి. ఈ లోకంలో అందరిలా బ్రతకనివ్వండి. ఆమె లేనిదే ఈ నేల మీద మానవ మొలకలు పెరగవని, కాపు కాసి కాయలుగా, పువ్వులుగా, పళ్ళుగా మారలేవని, ఏ ఒక్కరికి అవి దక్కలేవని, ఈ నేలంతా వీడేనని తెలుసుకుంటే చాలు. అలా నడుచుకుంటే ఆడవాళ్లకు మేలే. మరి పురోగతి నీవు నేను అనుకోలేమా? ఇలాలో ఓ వెలుగు వెలిగేద్దామని నీవు నేను అనుకోలేమా? 10 కాలాలు ఇక్కడ బ్రతికేద్దామని చెడు వ్యసనాలే మానేసి, చెడు తిరిగిల్లే ఆపేసి హాయిగా బ్రతికేద్దామని నీవు నేను అనుకోలేమా? కాలం పరిగెడుతోంది, దాని వెంట పరిగెత్తకపోతే జీవితం తెలియని దుర్భరమని నీవు నేను అనుకోలేమా? మన పిల్లలే బంగారమని, వారి బ్రతుక్కి తుదిమెరుగులు దిద్దేద్దామని, లేకుంటే చాలీ చాలని బ్రతికేనని నీవు నేను అనుకోలేమా? అమ్మా నాన్న ఇచ్చిన ఈ జీవితం ఇలలో ఓ వెలుగు వెలగాలని, కడదాకా బ్రతకాలని నీవు నేను అనుకోలేమా? తలకు మించిన అప్పులు చెయ్యొద్దని, తాహతకు మించి మెలగొద్దని, వాహనాలు తోలేటప్పుడు అతివేగం వద్దని, ప్లాస్టిక్ వాడకమే మానేద్దామని, పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయమని, మొక్కలు నాటి బ్రతికిద్దామని, సాటివారి మేలుకొని నడిచేద్దామని నీవు నేను అనుకోలేమా? ఇళ్ళలో ఓ వెలుగు వెలిగేద్దామని, ఈ సమాజానికి ఓ మేలు చేసేద్దామని నీవు నేను అనుకోలేమా? అనుకుని అలా నడిచిపోలేమా? మనతో మరో నలుగురిని నడపలేమా? ప్రమాదాలు ముందెళ్ళిపోవాలి మనం. అన్నిటినీ దాటుకుంటూ అందరికన్నా ముందు ముందెళ్ళిపోవాలి మనం. ఏది అడ్డు వచ్చినా దాన్ని తప్పించుకుంటూ, ఏది వెనక వచ్చినా దానికి దారివ్వకుండా ముందెళ్ళిపోవాలి మనం. అన్నిటికన్నా ముందెళ్ళిపోవాలి మనం. సమయం ఎంతో విలువైనది, ప్రాణం అంతకన్నా విలువైనది. సమయం విలువ తెలిసేది ప్రాణంతో మనం ఉంటేగా. ఎక్కడైనా కానీ సమయాన్ని గాలికి వదిలేస్తాం కానీ, వాహనం తోలేటప్పుడు ఓ నిమిషమన్నా వృధాగా పోనియ్యం, బ్రేక్ మీద కాలియ్యం, యాక్సిలేటర్ కొంచెమన్నా తగ్గించం, ట్రాఫిక్ రూల్స్ అస్సలు పాటించం, ప్రక్కవాడి గోలు అస్సలు పట్టదు మనకు. మన గురించి మనమే ఆ నిమిషం ఆలోచించం. ముందెళ్ళిపోవాలి మనం. అలాగే పైలోకానికి కూడా ముందెళ్ళిపోవాలి మనం. మన వారినందరినీ దిక్కులేని వాళ్ళని చేసి ముందెళ్ళిపోవాలి మనం. ప్రమాదం జరిగితే ప్రాణం పోతుందేమోనని గాని, వేరొకరికి మన వల్ల ప్రమాదమని గాని కాస్తన్నా ఆలోచించరే. ఈ ప్రాణం మనలోకి ఒక్కసారి వస్తుంది, పోయిందంటే మరలా అది తిరిగి రాదు. ప్రాణాన్ని మనం నిలుపుకోవాలి, జాగ్రత్తగా వాహనం నడుపుకోవాలి. ముందెళ్ళిపోవాలి మనం జాగ్రత్తగా, అందరికన్నా ముందెళ్ళిపోవాలి నిదానంగా. మంచి మాట, మంచి మాట ఎప్పుడూ చెడ్డగా ఉంటుంది, చెడ్డ మాట ఎప్పుడూ తీయంగా ఉంటుంది, చెడ్డదారి ఎప్పుడూ అందంగా కనబడుతుంది. మంచిగా నడవాలంటే, మంచిగా ఎదగాలంటే కష్టం అనుకుని చెడ్డ పనుల వైపు వెళ్ళారో మీ జీవితమే వృధా. ఎందుకు పనికిరాని మనుషులా మిగులుతారు ఈ లోకంలో. మత్తే మైకమనుకుని అందులోనే స్వర్గం ఉందనుకుని, అది ఉంటే చాలని దాని వెంట పడ్డావనుకో, ఈ జన్మకు అర్థం లేదుగా. నీ ఒళ్ళు, నీ ఇల్లు గుల్లేగా, నీ చదువు, నీ బ్రతుకు దుర్భరమేగా. ఓ యువత మేలుకో,

0: ఇది విని నడుచుకో. మంచిగా ఈ లోకములో ఎదిగిపో. నీకు సాటి ఎవరూ లేరని విజయ తీరాల వైపు వెడలిపో. నీ మేలుకొరి చెప్పేది అమ్మా నాన్నలే. వాళ్ల మాట విని నడిచావో నీకన్నీ విజయాలే. నీ బ్రతికే బంగారం. మంచి మాట ఎప్పుడూ చెడ్డగా ఉంటుంది, చెడ్డ మాట ఎప్పుడూ తీయంగా ఉంటుంది. తెలుగు వేదికల మీద ప్రసంగాలకే, వక్తలు చేసే వాగ్దానాల వరకే, కవులు వ్రాసే కాగితాల వరకే ఈ తెలుగు అమలవుతున్నది. ఎవరి ఇంట్లో వాళ్ల పిలుపులకే అమలు చెయ్యని తెలుగు పిలుపులను వేదికల మీదే చర్చల వరక తీరా మనం ఇంటికి వెళ్ళిన మరుక్షణం డాడీ మమ్మీల పిలుపులతో స్వాగతాలు చెబుతున్నవి ఇంగ్లీష్ పదాలు. సర్కారు బడుల్లో చదువు సరిగ్గా ఉండదని మనమే మన పిల్లల్ని కార్పొరేట్ ఇంగ్లీష్ బడుల్లో చేర్పిస్తున్నాం. ఈ ప్రసంగం అయిన మరునాడే నాన్నో అమ్మో తాతో ఎంతమంది తమ పిల్లల్ని కార్పొరేట్ బడుల దగ్గర దింపడం లేదు. చివరికి ప్రభుత్వ టీచర్లు కూడా ఉద్యోగులు ఆఫీసర్లు స్వయంగా వెళ్ళి తమ పిల్లల్ని కార్పొరేట్ బడుల్లో దింపి వాళ్ళ డ్యూటీలకు వెళుతున్నారు. అమ్మ భాష కమ్మనైన ఉగ్గిపాల భాష అని అంటున్నామే, ఆ అమ్మే నా పిల్లలకి చదువు బాగా రావాలని తొలి పలుకులు డాడీ మమ్మీలతో ప్రారంభిస్తూ ఉంటే ఎక్కడుంది అమ్మలో కమ్మనైన తీయని తెలుగు భాష, ఇంగ్లీష్ భాష వ్యామోహం తప్ప. ఇలాంటి గొప్ప సభల్లో పాల్గొన్న మనమన్నా తెలుగు వెలుగుల కొరకు కృషి చెయ్యాలి. ఇక్కడ అంటిన తెలుగు గుబాళింపు ఇంటి వరకు తీసుకెళ్దాం. మన మాటల్లో పాటల్లో తెలుగు వెలుగుల సాంప్రదాయాలను నిలుపుదాం. గుండె, ఆ గుప్పెట గాలి గుండెను పట్టి ఉండబట్టే నీవు ఏ ఆట ఆడినా నేను ఏ పాట పాడినా అప్పుడప్పుడు చూస్తూ ఉండు నీలోని ఆ గాలిని, నిన్ను నడిపిస్తున్న ఆ గాలిని. అది ఎంత ముఖ్యమో దాన్ని సరిచేసుకో ముందుగా. ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలిసి తెలియనట్టుగా వెళ్ళిపోతుందే నిన్ను వీడి నిన్నే కాదంటూ. అది నీ ప్రాణమే, అది నా ప్రాణమే. అది లేకపోతే చలనం లేని రాయమే, ప్రాణం లేని బొమ్మమే. ఎన్నో ఆశల ఆ గాలి, ఎన్నో ఊసుల ఆ గాలి, ఎంతో కాలం మనదేనన్న ఆ గాలి నిన్ను నన్ను వదిలి వెళ్ళిపోతే నీవెక్కడో నేనెక్కడో మనమందరం ఎక్కడో. అందుకే గమనిస్తూ ఉండు నీలోనే నీ గుండెను. గుప్పెట ఆ గాలి గుండెను పట్టి ఉండబట్టే నీవు ఏ ఆట ఆడినా నేను ఏ పాట పాడినా అప్పుడప్పుడు చూస్తూ ఉండు.
1: మీరు ఇంతవరకు శ్రీ జి మరియా పీటర్ గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. ముందుగా యమగోళ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాను, సాహిత్యం వేటూరి.

0: పాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: బడిపంతులు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: పూలు ఊపులు చూస్తుంటే ఉండలేకపోతున్నారా?
1: అయ్యో
0: మరోరి పిల్లగాడా,
1: అది పరుగు అది పరుగు.
0: వెళ్ళపట్ట దాపట గిత్తలు రెండు కలిసి ఉన్నాయి.

బలిపీఠం ఈ చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల గానం.

0: కొండవీటి సింహం. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. ఈ పాటతో ఫిలింగితల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: భారత్ ఔర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఔర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చీ తరహ సమజ్తే హై. ఇసీ దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్, క్వాంటమ్ ఔర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లై చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరెంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఔర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగి.
1: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రాంచీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా మొక్కవారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
3: 2,86,000 పంచాయతే హై ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయలు

0: సాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడమనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ అభివృద్దిని సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ది చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తర్వాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు. గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ
1: The energy situation in India, in my view, has to be on availability, and the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపట్టుతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్ సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు సంవత్సరానికి 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు వారం రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్

0: ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా అత్తాల మేడ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఆ పాట మధుర గీతాలు వింటున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. ఇప్పుడు జాతీయ లలిత మరియు జానపద సంగీత కార్యక్రమం వింటారు ఢిల్లీ నుండి. ఈ కార్యక్రమం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. పూజ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరం గానం.

0: విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పర్యావరణం, గాంధీజీ, దుగ్గరాజు శ్రీనివాసరావు గారి ప్రసంగం. ఆ తదుపరి గాంధీ మార్గం వినవచ్చు. 10:00 దేశ సాంకేతిక ప్రగతిలో డ్రోన్ల ఉపయోగం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి ప్రొఫెసర్ ప్రణవ్ పెద్దింటి, పరిచయకర్త ఎన్ మణి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో ముందుగా సామాజిక మాధ్యమాలు పిల్లలపై చూపిస్తున్న దుష్ప్రభావాలు, ఈ అంశం గురించి శ్రీమతి పరిమి విజయలక్ష్మి గారి ప్రసంగం. ఇంకా కరివేపాకులోని ఔషధ గుణాలకు సంబంధించిన విశేషాలు, లలిత గీతాలు వింటారు. 6:30 పల్లెసిమిలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన విశ్వనాయక విజయం నాటకం నుండి నాగమ నాయకుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె ప్రేమయ్య, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంటసిమిలో కార్యక్రమంలో ఈ క్రాప్ బుకింగ్ ఇన్సూరెన్స్ వివరాలు డాక్టర్ డి ప్రమిలా గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, చివరిగా పశువుల్లో పొదుగు వాపు జాగ్రత్తలకు సంబంధించిన విశేషాలు వినవచ్చు. 10:00 భక్త రామదాసు చరిత్ర హరికథాగానం వింటారు కథకులు కోట సచ్చిదానంద శాస్త్రి. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు విన్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రసారాలు సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఇంగ్లండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2వ సెమీఫైనల్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ నుండి రిలే.
1: Has she been able to do that well? That is

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన 2వ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 2:44 దాటి 15 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5:50 ఉదయం ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.